అద్భుత మంత్ర తంత్ర పూర్ణ స్వరూప జనవాంఛిత దానశీల వాత్సల్య సాగర కృపారస కృష్ణ మేఘ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం. నృత్తావసాన ఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవత్రి

సర్వేశ భూమి పవనాగ్ని జలాంతరిక్ష లింగ స్వరూప హృదయాంబుజ సౌమ్య సూర్య అద్వైత నాయక సమస్త ఫల ప్రదాత శ్రీ దక్షిణాఖ్యముని మూర్తిధర.

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వలమ.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోద్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమం పూర్తయ్యేసరికి సీతమ్మ తల్లి హనుమని శుభప్రదంగా మంగళప్రదంగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భం దగ్గర పూర్తి చేసి ఉన్నాను. ఆయన అక్కడ సీతమ్మ తల్లి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి రామాయణం సుందరకాండలో ఒక విచిత్రమైన వినూత్నమైన విషయం ఒకటి మీకు ద్యోతకమవుతుంది. రెండు ప్రధానమైనటువంటి ఆభరణములను హనుమ తీసుకెళ్తారు. ఆయన ఋష్యమూక పర్వతం నుంచి బయలుదేరి సీతమ్మ ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చేరేంత వరకు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని తీసుకెళ్తారు. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చే పర్యంతము సీతమ్మ తల్లి యొక్క కేశభూషణాన్ని పట్టుకొస్తారు. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన ఆభరణం రామచంద్రమూర్తి ఉంగరం, వచ్చేటప్పుడు పట్టుకొచ్చిన ఆభరణం సీతమ్మ తల్లి యొక్క కేశభూషణం. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ ఆభరణాల్ని బట్టి కథలో కొంత మార్పు వస్తూ ఉంటుంది. రామచంద్రమూర్తి అన్నీ విడిచిపెట్టి కదా బయలుదేరారు, అన్నీ దానం చేసేసి బయలుదేరారు కదా, ఈ ఉంగరం ఎక్కడిది, దాని మీద కొంత తర్జన భర్జన. పెద్దలు దాన్ని ఏమని నిర్ణయం చేశారంటే ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడినవాడు పెద్దవాడు కాబట్టి ఆయనకి రాజ్యాధికారము పోయినవాడు కాదు, తిరిగి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు కాబట్టి. రామనామాంకితమైన ఉంగరము అంటే అది రాజముద్రిక కాబట్టి అది ఆయన వేలుకే ఉంటుంది. అలా వేలుకి ఉండేటటువంటి ఉంగరాన్ని పంపించడం అంటే తానే రావడం, పైగా పురుషుడికి ఉంగరం అనేటటువంటిది ఉపనయనం తర్వాత తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉంగరం లేకుండా కానీ ఆచమనం చేస్తే నిత్తుటిని ఆచమనం చేయడంతో సమానం. ఒకవేళ చేతికి ఉంగరం లేకపోతే దర్భ ముడి వేసుకోవాలి, వేసుకుని ఆచమనం చేయాలి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, నిత్యం అగ్నిహోత్రం చేసేటటువంటి వాడు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటటువంటి వాడు కాబట్టి ఆయనకి రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికి ఏదుందో ఆ ఉంగరాన్నే తీసి హనుమకి ఇచ్చి తన అభిజ్ఞానముగా సీతమ్మకు పంపించారు. ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అందుకే సీతమ్మ తల్లి దర్శనమయ్యేంత వరకు రామచంద్రమూర్తి ఉంగరం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఒదిగి భయంగా పిల్లి పిల్లంత స్వరూపం

సంకల్పంతో సీతమ్మ తల్లిని అన్వేషిస్తారు. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత హనుమ యొక్క పరిస్థితి వేరు. మీరు చూడండి, నిన్నటి ఉపన్యాసంలో ఆయన అప్పటి వరకు పిల్లి పిల్లలా ఉన్నారు. సీతమ్మ తల్లికి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచా సీతాయా వానరోత్తమః. సుందరకాండ

స్థితి అంటే రెండు లేవన్న భావన యందు నిలబడి ఉంటాడు. ఉన్నదొక్కటే పదార్థం. శంకర భగవత్పాదులు దీన్ని ప్రచారం చేశారో అటువంటి అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితిని చేరుకున్న యోగికి నిర్భయత్వం ఉంటుంది. ఆ నిర్భయత్వమును పొందడం ఒకెత్తు, నిర్భయత్వముతో పాటుగా ఆయన పరాక్రమమును ఆవిష్కరించాలనేటటువంటి ఆలోచన వైపుకి దృష్టికోణం మరలడానికి కారణం శాక్తేయమైనటువంటి ఆభరణం ఆయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మవారి ఆభరణం అది. అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్తాం. శక్తి ఎప్పుడు కదులుతుంది, కదిలితే శక్తి, కదలిక లాగిపోతే శివుడు. అందుకే శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మానందం. శక్తి అలా ఆగిపోతే ఇంక శక్తి అనరు. ఈ మైక్ పనిచేయడం మానేసింది అనుకోండి, కరెంటు పోయిందంటాం. ఫ్యాన్ పనిచేయకపోతే కరెంటు పోయిందంటాం. ఒక ప్రవాహం ప్రవహించకపోతే ఆ కాలవ ఎండిపోయిందంటాం. ఎప్పుడూ సంతతము కదులుతూ ఉండేదేదో దానికి శక్తి అని పేరు. కదలిక చేత ప్రయోజనమిస్తే శక్తి, కదలకుండా తనలో తాను ఆనందించి రమిస్తే శివుడు. ఇప్పుడు కదిలేటటువంటి స్వభావమును బాగా ఉద్దీపింపచేయగలిగినటువంటి ఆభరణమా ఆభరణం, ఎందుకంటే అది అమ్మవారి ఆభరణం. ఆ ఆభరణాన్ని చేతపుచ్చుకున్నప్పుడు దాని ప్రభావం హనుమ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన క్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆయన అన్నారు, త్రీనుపాయాన తిక్రమ్య చతుర్థ ఇహమిజ్యతే అన్నారు. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. నేను సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను, దర్శనాన్ని చేశాను అనరు. ఎందుకంటే ఆయన దర్శనం చేశారా, అమ్మవారు దర్శనం ఇచ్చారా? ఆయన దర్శనం చేస్తే చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహాని బాధపడవలసిన అవసరమే ఉంది. తాను వెతికినంతసేపు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు. కానీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని నమస్కారం చేసిన తరువాత తల్లి దర్శనమిచ్చింది. కాబట్టి త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. దేనికి అంటే అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. ఏది చాలా ప్రధాన కార్యమో అది పూర్తయిపోయింది. ఏమిటి ప్రధాన కార్యం? సీతమ్మ తల్లి దర్శనం చేయడం. సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? అల్పశేషమిదం కార్యం. ఓ చిన్న పని ఒకటి ఉండిపోయింది. ఏమిటి ఆ చిన్న పని? రావణ దర్శనం. ఇప్పుడు రావణాసురుణ్ణి దర్శించాలి. దర్శించడం అంటే ఆయన ఒకసారి చూడాలి. ఎందుకు చూడడం? ఆయనకు నాలుగు మంచి మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పడం? ఆయన వినడని తెలుసుగా. అంటే దీని వెనక చాలా రహస్యములను దాచి ఉంచారు. ఎందుకు చెప్పడము అంటే రామావతారానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే కేవలం మాట వినలేదనో తప్పు చేశాడనో చంపేయడం రామావతారం యొక్క ప్రయోజనం కాదు. మారడానికి చాలా అవకాశం ఇస్తాడు. అందుకే నరుడిగా ప్రవర్తించి చూపించినటువంటి అవతారం. కేవలం తప్పు చేశాడు అని శిక్ష వేయడం రాముడి ఉద్దేశ్యం కాదు. మారడానికి ఆయన చాలా అవకాశం ఇస్తాడు. అలా మారే అవకాశం లేకపోతే, అవతల వ్యక్తి మారకపోతే, ఈశ్వరుడిచ్చిన ఉపాధితో కేవలము అధర్మమే ఆచరిస్తే దాని వలన లోకంలో ధర్మమునకు వైక్లభ్యము కలగడం తప్ప అన్యథా ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆ శరీరాన్ని తీసేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకున్ననాడు మాత్రమే సంహారక్రియ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే పుండు ఎక్కడ పుడుతుంది? మన ఒంట్లోనే పుడుతుంది. పుండులో ఉన్న మాంసం ఎక్కడది? మన ఒంట్లోదే. పుండులో ఉన్న నిత్తురు ఎక్కడది? మన ఒంట్లోదే. పుండు ఈ శరీరంలోనే పుట్టి ఈ శరీరంలోనే పెరుగుతున్నా పుండు ఈ శరీరంలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఉంచుకుందామని ఎవరైనా అనుకుంటారా? దాన్ని తీసేద్దాం అనుకుంటాడు. ఆ పుండు మానలేదనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి తీసేస్తాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని పుండు చెక్కేస్తే వైద్యుడు ఆయన హింస చేశాడని మీరు అంటారా? అనరు. ఆ పుండు తీసేయడం వల్ల శరీరము రక్షింపబడుతుంది. ఈ జగత్తంతా కూడా శరీరమే ఈశ్వరుడికి. అటువంటి శరీరాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాక్షసోద్రేకము కలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆ పుండు తీసేయడం ఎటువంటిదో రాక్షస సంహారం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేయడం కూడా అటువంటిదే. కాబట్టి ఇప్పుడు రామ హృదయం తెలియడం అంటే ఏమిటి? రామ కింకరుడు అంటే ఏమిటి? ఇది నిన్ను ఆవిడ చేసిన సౌందర్యోపాసన. ఏది చెప్పు, రాముడు అంటే ఏమిటో నీకేమర్థమైందో చెప్పు.
క్వగతిర్మానుషానాంచాన

పగతి వానరాణాంచ నరాణాంచ, మీరు నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? కథమాసీత్ సమాగమ, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర, రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు అంటే ఆయన ఈ దేనితో మొదలుపెట్టారు? రామ కమలపత్రాక్ష, ఆయన కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. సర్వభూత హితేరత, ఆయన అన్ని భూతములు ఆయన్ని చూసి సంతోషిస్తాయన్నాడు. అంత ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఆయన లక్షణాలే రావద్దు? ఆయన లక్షణాలే వస్తే రాముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. ఇప్పుడు రాముడు ఎలా ముందు అవతలవాణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడో అలా తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. తన కర్తవ్యం నిర్వహించిన తర్వాత వినలేదు, మరణానికి సిద్ధపడ్డాడని గుర్తు. సీతమ్మ నిన్ననే చెప్పింది, అనల నాతో చెప్పింది, తోడపుట్టిన విభీషణుడే చెప్పినా ఆయన మారలేదు, కాబట్టి మారతాడని నాకు నమ్మకం లేదు. మీరు సుందరకాండలో శ్రీరామాయణంలో దీన్ని బాగా గమనించవలసి ఉంటుంది. రావణుడు పాడైపోవడానికి కారణమేమి అని మీరు అడిగారనుకోండి, ఒక్క కారణానికే రావణుడు చచ్చిపోయాడు. ఒకరు చెప్పినది వినడు. ఎంతమంది చెప్పారంటే రావణుడికి ఒక్కటే మాట చెప్పారు, సీతమ్మని ఇచ్చేయి. ఇది ఎక్కడ మొదలైంది? కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. అరణ్యకాండలో మారీచుడు మొదలుపెట్టాడు. పాడైపోతావు నా మాట విను, సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పత్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. మంచి చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉండడు. మంచి వినేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు మంచి వినేవాడు కూడా దొరికితే అది క్షేత్రమయ్యా. పొగిడేవాళ్ళు దొరుకుతారు, యథార్థం మాట్లాడేవాడు దొరకడు. రావణ నా మాట విను అని ఆనాడు మొదలుపెట్టాడు. మారీచుడి మాట వినకపోవడంతో మొదలైనటువంటి రావణాసురుని యొక్క మరణ ప్రస్థానం చిట్ట చివర హనుమ చెప్పినా వినలేదు, సుగ్రీవుడు చెప్పినా వినలేదు, రాముడే చెప్పినా వినలేదు, శుకసారణులు చెప్పినా వినలేదు, మండోదరి చెప్పినా వినలేదు, తల్లి కైకసి చెప్పినా వినలేదు, ఆఖరికి మంత్రుడు చెప్పినా వినలేదు, వృద్ధ బాంధవులు చెప్పినా వినలేదు. చిట్ట చివరికి ఇంత వినని వాడి ఇంకేం చేయాలి? ఆ శరీరాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేదు. అందుకే సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా ఈశ్వరుడి యొక్క క్రౌర్యముగా చూడకూడదు అని చెప్తుంది శాస్త్రం. సంహార ప్రక్రియ ఎన్నడూ ఈశ్వరుని యొక్క వ్యగ్రతతో కూడిన చేష్టితము కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు, మరి పుణ్యాత్ముడు ఎందుకు శరీరం పోగొట్టుకుంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత శాస్త్రం తెలుసున్నవాడైనా, ఎంత అనుష్ఠానం తెలుసున్నవాడైనా, ఇక ఈ శరీరము సహకరించని స్థితి ఒకటి వస్తుంది కాలంలో, పరిణామశీలము శరీరములు, ఇది జర్జరీభూతమైపోతుంది, దీనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆచమనం చేయవే చేయలేదు, ఈ చేతి ఉద్ధరిని ఇలా పట్టుకోవే అంటే ఇలా అంటుంది, ఈ చేతిని ఇలా పట్టవే అంటే ఇది ఇలా అంటుంది, ఈ కళ్ళజోడు పెట్టుకున్న పాతయో తెలీదు, వాయో తెలీదు, సాయో తెలీదు, నాయో తెలియదు. ఆయన ఒకటి చెప్తాడు, ఈయనకు ఒకట్లా వినపడుతుంది. అప్పటి వరకు అన్ని ధారణలో ఉండేవి. ఇప్పుడు ఓం కేశవాయ స్వాహ అన్న తర్వాత నారాయణాయ స్వాహ జ్ఞాపకం రాదు, ముక్కుకి వాసన తెలియదు, పరాకు పడతాడు, ఒక పదార్థానికి ఒక పదార్థం ముట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇంకా వైభవాన్ని పొందాలి అంటే ఈశ్వరుడు ఆయనకి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ఇవ్వాలి. పుణ్యం చేసుకున్నవాడు పాడైపోయేది ఏమి ఉండదు. ఈ జీవుణ్ణి విడిపించి మళ్ళీ ఒక పండితోత్తముడు, పండితోత్తముడు అంటే నా ఉద్దేశం బాగా పద్యాలు చెప్పడం, బాగా ఉపన్యాసాలు చెప్పడం కాదు, పండితోత్తం పండాహ అంటే జ్ఞానం, ఈశ్వరుని ఎందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై, అంటే పోతనగారి లాంటి మహానుభావుడికి సహజ పండితుడిని పేరు. అలా అనుష్ఠించగలిగినటువంటి ధర్మము తెలుసున్నటువంటి వాడి కడుపున పుడతాడు. పుడితే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంకా కొత్తగా ఆయన ఏం వెతుక్కోక్కర్లేదు గురువుగారిని. తండ్రి సహజంగా గురువు, ఎందుకంటే గాయత్రి ఉపదేశం చేస్తాడు. అటువంటి తండ్రి అంతటి ప్రాజ్ఞుడై కంటి ముందు తిరుగుతుంటే, ఆయన అన్నిటినీ చేస్తుంటే కొడుకు అందుకుంటాడు, ఆ జన్మలో తరిస్తాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యాత్ముడు శరీరం మారినా ఈశ్వరానుగ్రహమే, పాపాత్ముడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు పడగొట్టినా ఈశ్వరానుగ్రహమే. తప్ప లయమన్న మాటని, సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా తమోగుణ భూయిష్టమైన చేష్టితమన్న ప్రక్రియగా ఎప్పుడూ చెప్పకూడదు.
అలా ఈశ్వరుడు కూడా ఒక గుణమునకు విషుడైపోయి ఆయన కూడా ఎవరినో బాధ పెట్టడానికి ఏదో చేస్తూ ఉంటాడు.

లోని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఈశ్వరుని యందు కూడా ద్వేషమును ఆరోపించిన వారవుతారు. మనకుండి పాడవుతున్నది కాకుండా లేని వస్తువు యందు ఆరోపించి మీరు దానివల్ల పొందేది ఏముంటుంది? కాబట్టి మీరు యథార్థాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రావణుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే, ఎవరు చెప్పినా వినడు. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇదే చెప్తాడు, మునులు వచ్చి చెప్తే అన్నీ వింటాడు. వినంటాడు, నా ప్రారంభం ఏమిటో అన్నీ వింటాను కానీ మీరు చెప్పినవి ఏవి నాకు చెయ్యాలనిపించదంటాడు. పైగా కష్టపడి వచ్చినటువంటి గురువు గారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా దరువు వేసుకుంటూ విన్నాడు. చాలా నిర్లక్ష్యంగా కోపం వచ్చిన మహర్షి అన్నారు, నీ తొడలు విరిగిపోతాయి యుద్ధభూమిలో అన్నారు. ఒక గురువు మాట్లాడడం త్యాగం అండి. భగవాన్ రమణుల్ని కొంతమంది వెళ్ళి అడిగారు, మీరెక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, మీరు మాట్లాడతారని నమ్మకం కూడా ఉండదు, మౌనమే మీ స్వరూపం, మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారు, ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడతారు, మీరు ఆ ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటి వెంట విడిచిపెట్టినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించినట్టుగా ఎదురు చూడాలి ఆ మాట కోసం. ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు. ఎవరికి మీరేం చెప్పరుగా, ఏమిటి ఉపయోగం అని అడిగారు. రమణులు కోపగించలేదు. ఆయన అన్నారు, గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం, ఎందుకంటే గురువుకు తెలుసు తాను శరీరం కాదని. గురువు శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు విడిచిపెట్టేస్తాడు అంటే, తను తొడుక్కున్న చొక్కా, ఈ లాల్చీ ఉంది, ఈ లాల్చీతో నా ప్రాణం పోయే వరకు నేను ఉంటానా, ఉపన్యాసం అయి ఇంటికి వెళ్ళగానే లాల్చీ విప్పి అవతల పారేస్తాను, స్నానం చేస్తాను, దీని మీద నాకు వ్యామోహం ఏముంటుంది? జ్ఞానికి శరీరం మీద కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది. కాబట్టి ఆయనకి శరీరము మీద వ్యామోహం లేదు, కానీ లేదని శరీరాన్ని తనంత తాను వదలకూడదు. ఆత్మహత్య మహాపాతకం, ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది, కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం? శిష్యులకు ఉపయోగం. ఏమిటి ఉపయోగం? ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడతారు చాలు, ఆ ఒక్క మాట జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని చేస్తుంది, ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది. అది ఎంత చమత్కారంగా ఉంటాయంటే, వాళ్ళు గురువు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, రమణులకి శిష్యులు అన్న వాళ్ళు ఎవరు లేరు యథార్థానికి, కానీ అందరికన్నా ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆ తరువాతి కాలంలో చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క గంట విశ్రమించి మళ్ళీ వచ్చేవారు. అలా వచ్చే లోపల వీళ్ళు సీనియర్స్ జూనియర్స్ అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు, మేము ముందు వచ్చిన వాళ్ళం, మీరు వెనకొచ్చిన వాళ్ళం. ఒక రోజున ఇద్దరి మధ్య గొడవ పెరిగి రెండు గుంపులకి, రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈ గొడవ చెప్పుకుందాం అనుకున్నారు. ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. ఆయన లోపలికి వస్తున్నారు. ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా ఓ కుక్క ఉండేది, ఆ తరువాతి కాలంలో ఇంకో కుక్క కూడా లోపలికి వస్తుంది. కొత్త కుక్క వస్తే పాత కుక్క ఊరుకుంటుందా? భౌమని కరిగిపడి ఇది పెరిగెత్తుంది. ఆయన గుమ్మం దాకా వచ్చారు. ఈ కుక్క అక్కడ పడుకున్నది వస్తున్న కొత్త కుక్కను తరవడానికి పెరిగెత్తింది. ఆయన రెండు బృందాలుగా నించున్నటువంటి తన అంతేవాసుల వంక చూసి అన్నారు, ఆశ్రమంలోనే ఉన్నా నాతోనే ఉన్నా అది ఏం నేర్చుకోలేదు, కుక్క కదా అందుకని కలియబడుతుంది, పాత కుక్క కొత్త కుక్క అని భేదాలుంటాయి, అది కుక్క కాబట్టి అని లోపలికి వెళ్ళారు. అంతే, ఇంకా తర్వాత ఎప్పుడు గొడవలేదు. జ్ఞాని మాట అలా ఉంటాయి, ఒక్క గురువు మాట. అందుకే ఆయన అంటుండేవారు, గురువు మాట సింహము యొక్క గర్జన, మిగిలిన వాళ్ళ మాటలు జంతువుల యొక్క అరుపులు. కాకి అరుస్తుంది, ఏమిటి దాని వల్ల ప్రయోజనం? ఓ పిల్ల అరుస్తూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది, అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఒక్క సింహం గర్జించింది అనుకోండి, అన్ని జంతువులు వెళ్ళిపోతాయి, ఏ జంతువు ఇదే నిలబడదు. గురువు గారి మాట నీలో ఉన్నటువంటి సమస్తమైన శత్రువర్గాన్ని, శత్రువర్గం అంటే బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు పారిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞతో కూడి ఉంటుంది. కనుక ఏ స్థాయి వారు చెప్పినా ఎవరు చెప్పినా వినకపోవడం 10 తలకాయలున్నా నిలబెట్టలేదు, ఎంత తపస్సున్నా నిలబెట్టలేదు, సాక్షాత్ పరమేశ్వరానుగ్రహమే ఉన్నా నిలబెట్టలేదు.
కాబట్టి వినడని తెలియదా? తెలి

తెలుసు, మరి చెప్పే ప్రయత్నం ఎందుకు? తన కర్తవ్యం. నేను మీతో మొదటి నుంచి మనవి చేసేది ఇదే, కర్తవ్యం అక్కడికి కట్టుబడతారు, తను చెయ్యాలి చేస్తారు, ఫలితం వాళ్ళకే ఉండదు. అలా వాడు వినకపోతే వాడి కర్మ, చెప్పడం నా పనైందా లేదా, నా కర్తవ్యం అయిపోయిందా లేదా. కాబట్టి ఇప్పుడు హనుమ ఉద్దేశ్యం ఏమిటంటే రావణుణ్ణి చూడాలి, నాలుగు మంచి మాటలు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను అల్పశేషమిదం కార్యం, వాడికి చెప్పడం చాలా చిన్న వ్యవహారం, నాలుగు మంచి మాటలు చెప్తాను, వాడు వినాలా ఏమైనా, కానీ వాడు వినడేమోనని తేలికగా చెప్పను, చాలా మర్యాదగానే చెప్తాను, చాలా తలకెక్కేటట్టే చెప్తాను. పుచ్చుకోకపోతే వాడి కర్మ. రావణుడు పుచ్చుకోకపోవచ్చు, కానీ హనుమత్ సందేశ సర్గని మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ప్రయోజనం. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమంటే వాడు వినడని తెలుసు కదా, చెప్పి హనుమకు వచ్చే ప్రయోజనం ఏమిటి? వినక రావణుడు పాడయ్యాడని మీరు తెలుసుకుంటున్నారా? అదే హనుమ సాధించిన విజయం. హనుమ మాట్లాడినది మీరు గ్రహించి రావణుడిలా ఉండకుండా ఉండి మీరు మారుతున్నారా? అదే హనుమ సాధించిన విజయం. ఇంతకన్నా రామాయణం మీకేం అభ్యున్నతిని కల్పించాలి? ఒక మనిషి మనిషిగా బతికేటట్టు చేయగలిగితే రామాయణం విజయం కాదా? అందుకు కదూ మనిషి అన్నవాడు ఉన్నంతకాలము రామాయణం చెప్పబడుతూనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అయితే రావణుణ్ణి చూస్తే కదా మాట్లాడడం, రావణుణ్ణి చూడడం అంత తేలిక? మహాగర్విష్టి, గొప్ప అహంకారం కలిగినటువంటి వాడు, వరాలు కోరుకున్నప్పుడే అసలు నేను నరవానరముల పేరే ఎత్తనన్నాడు బ్రహ్మగారితో. ఏమిరా ఎందుకెత్తావు, ఇంతమంది చంపంది నన్ను నరవానరములు చంపుతాయా, అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తను, నాకు వాళ్ళంటే అంత చులకనన్నాడు. అటువంటి వాడు ఎంతటి తేజోంశ సంభవుడైనా ఒక వానరం వచ్చింది నీతో మాట్లాడుతుందిట అంటే మాట్లాడడానికి అంగీకరిస్తాడా? కాబట్టి ఇప్పుడు తానే రావణాసురుడి దర్శనాన్ని పొందాలి అంటే తాను రావణుణ్ణి చూడడం కాదు, రావణుడు తన్ని చూసేటట్టుగా మార్చాలి సన్నివేశాన్ని. అప్పుడు తన ప్రయోజనము నెరవేరుతుంది. తాను మాట్లాడడానికి ఏమంటే నేను ఒక్క పావు గంట మీతో మాట్లాడతాను అన్నారనుకోండి హనుమ, ఒక సెకండ్ కూడా నాకు ఖాళీ లేదంటాడు. ఇదో దరిద్రం లోకంలో, మంచి మాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటాడు. తులసీదాస్ గారి జీవితంలో యథార్థంగా జరిగింది. రోజు వెళ్ళి అడిగేవారు జమీందారు గారిని, నీకు రామాయణం చెప్తాను వినవయా అని. నీకంటే పాడే సాయంకాలం కాశీపట్నంలో గంగ ఒడ్డును కూర్చొని రామాయణం చెప్తుంటావు, నాకు అంత ఖాళీ లేదు, నేను ద్రవ్యార్జన చేస్తున్నాను అన్నాడు. వచ్చే ఏడాది కనపడ చూద్దాం అనేవాడు నవ్వుతూ. ప్రతి ఏడాది వెళ్ళి అడిగేవారు రామాయణం చెప్తాను వింటావా అని. ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడన్నాడు. ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు తులసీదాస్ గారు. వెళ్ళి ఆయన చూసేటప్పటికీ ఆ జమీందారు యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ ఎద్దుకి ఇక్కడ పుండు పుట్టింది. పుండు పుడితే కాడి పెట్టడం కుదరదు, ఎద్దు పుండు కాకికి నిప్పే అందులో మాంసం అని పొడుచుకు తింటుంది. ఆ పుండు కొంచెం ఇలా ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతారు. నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు, తోక మిలిపెట్టి ఆ కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు. తులసీదాస్ గారు వచ్చి, శరీరం మారింది కానీ జీవుడు వాడేగా, ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు, ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళావు, నీ కొడుకే కానీ తెలియదు, తోక మిలిపెట్టి పుండు మీద కాడి పెట్టి నడిపిస్తున్నాడు, చూశావా అని చూశారు.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవులు వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాత సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
2: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు

0: సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు, గోధుమలు జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేలలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాంక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో, గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ, ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
2: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి, పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి.
0: పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో, గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ

ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
5: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జ్లు, అయినా వాళ్ల కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
6: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
5: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: బయటకు కో. జై హింద్ సార్.
1: పెళ్ళైపోయిందని విన్నాను, కనీసం చెప్పలేదు.
0: నాకు కూడా తెలియదు సార్.
1: విశ్రామ్ ఆఫీసర్, అమ్మాయి పేరు
0: సీతామహాలక్ష్మి సార్.

ఓయ్ రామ్, నీకో విషయం తెలుసా? నాతో పాటు మన పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పోయడమే మానేశాయి. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి ఇంటికొచ్చేప్పుడు నా కోసం వాటిని తెస్తారా?

0: డియర్ రామ్, నిన్న మన పక్కింటావేడా, మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది.
1: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే
0: ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది.
1: దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.
2: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
1: ఇంకో విషయం, నిన్న రాత్రి కలొచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీతా సీతా అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది, పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషయం 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. నిన్నటి కార్యక్రమంలో మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, వాటి కారణాలు మరియు చికిత్స గురించి అయితే తెలుసుకున్నామండి. ఈ రోజు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, క్లోమంలో క్యాన్సర్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. క్లోమం క్రమేపీ దెబ్బతింటూ దీర్ఘకాలం వేధించే సమస్య క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. కొందరిలో దీనికి ఎటువంటి కారణము కనబడకపోవచ్చు. వీరిలో జన్యుపరమైన అంశాలు, ఇన్ఫెక్షన్లు, మద్యం, పోషకలోపం వంటివన్నీ కలగలిసి సమస్యను తెచ్చిపెడుతూ ఉండొచ్చు. ముఖ్యంగా మన దక్షిణ భారతంలో కోస్తా ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో మరీ ఎక్కువగా కనబడుతుందండి. దీన్ని ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. క్లోమనాళాల్లో లోపాలున్న వారికి, అలాగే తరచుగా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కు గురవుతున్న వారికి అది దీర్ఘకాలిక సమస్యగా పరిగణించవచ్చు. ఏ కారణంతో వచ్చినా క్లోమంలో చిన్న చిన్న రాళ్ళు ఏర్పడడం, అవి అవరోధంగా తయారవటం వల్ల అప్పుడప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం, పొట్ట ఉబ్బరం, తేన్పులు, కొవ్వు, జీర్ణం కాక మలంలో వెళ్ళిపోతుండడం వంటివి వీరిలో ఎక్కువ. దీని బారిన పడితే బరువు తగ్గిపోతుంటారు. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండదు. మానసిక వికాసం కూడా లోపిస్తుంది. వీరిలో క్లోమనాళం పలుచోట్ల మూసుకుపోవటం వల్ల జీర్ణరసాలు పేగుల్లోకి చేరవు. క్రమేపీ క్లోమ గ్రంథి క్షీణించి సన్నబడిపోతుంది. మరోవైపు దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ కారణంగా క్లోమంలో కొంత భాగం గట్టిగా అయిపోవటం, దెబ్బతినటము సహజం. దీంతో జీర్ణరసాలు తగ్గి జీర్ణశక్తి సన్నగిల్లిపోతుంది. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి వాటితో దీన్నైతే గుర్తించవచ్చు. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారికి పరిస్థితిని మెరుగుపరిచేందుకు రకరకాల చికిత్సా మార్గాలు

అనుసరించాల్సి ఉంటుంది. క్లోమ నాళంలో రాళ్ళుండి నాళం దెబ్బతింటే ఆపరేషన్ చేసి రాళ్లను తొలగించి దాన్ని నేరుగా పేగులకు కలుపుతారు. దీనివల్ల క్లోమ స్రావాలు నేరుగా పేగుల్లోకి వెళ్తాయి, జీర్ణశక్తి మెరుగవుతుంది. అయితే చాలా మందిలో ఉండే అపోహ ఏమిటంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే అంతా బాగైపోతుందని. గుర్తించాల్సిన విషయం ఏంటంటే అండి, ఒకసారి క్లోమం దెబ్బతింటే

క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే ఉండాలి. ఈ క్రమంలో రాలు గాని మూసుకుపోవడం గాని జరిగితే వైద్యులు దాన్ని సరిచేస్తారు. ఒక్కచోటే మూసుకుపోతే ఆ భాగం తొలగిస్తారు. నీటి తిత్తుల వంటివి వస్తే వాటిని తొలగిస్తారు. తీవ్రమైన నొప్పి వస్తే అందుకు చికిత్స చేస్తారు. ఆల్కహాల్ తాగే వారిలో క్లోమం దెబ్బతిని, కాల్షియం పేరుకొని, నాడులు దెబ్బతిని అప్పుడు నొప్పి మొదలవ్వచ్చు. దీన్నే పెరీ ప్యాంక్రియాటిక్ న్యూరోపతి అంటారు. ఒకసారి నాడులు దెబ్బతినిపోతే అప్పుడు దాన్ని మళ్లీ చక్కదిద్దడం కూడా కష్టం. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ అంటేనే అది ఇంకా తిరిగి సాధారణ స్థితికి రాదని. కాబట్టి దీనికి చేసే చికిత్స అంతా కూడా కేవలం ఉపశమనం కోసమే అండి. చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే అంతా బాగైపోతుందని. కానీ ఒకసారి క్లోమం దెబ్బతింటే మాత్రం దాన్ని పూర్తిగా సరిచేయడం కష్టమని గుర్తించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి మరి కొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16237796
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఊపకాయలు, మధుమేహులు, మద్యం, పొగ త్రాగేవారు, ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉండేవారు, వీరందరికీ క్లోమం క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ బాధితులకు ఈ ముప్పు మరి కాస్త ఎక్కువ. సమస్య ఏంటంటే అండి, వీరిలో ప్యాంక్రియాటైటిస్ మూలంగా అప్పటికి నొప్పి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కారణంగా నొప్పి వచ్చినా దాన్ని పాత నొప్పిగానే నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. సాధారణ సిటీ స్కాన్లో కూడా దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, క్యాన్సర్ ఒకే రకంగా ఉండొచ్చు. కాబట్టి ఎంతో నిశితంగా పరిశీలించడం అయితే ముఖ్యం. అందుకే క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ రోగులను వైద్యులు తరచుగా పరీక్షిస్తుంటారు. అలాగే తీవ్రమైన నొప్పి వచ్చినా, బరువు వేగంగా తగ్గిపోయినా, ఆకలి మందగించడం, అజీర్ణం పెరిగిపోయినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వారికి ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముందే గుర్తిస్తే దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు. క్లోమం క్యాన్సర్ ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువ అని అనుకునేవారు, కానీ ఇప్పుడేమో 30 నుంచి 50 మధ్య వయసులోనూ ఎక్కువగానే కనబడుతోంది. చిన్న వయసులోనే వస్తే ఉధృతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆకలి మందగించడం, బరువు అనూహ్యంగా తగ్గడం, పొట్టలో నొప్పి వంటివి ఉంటే వాటిని లోతుగా చూడాలి. ఇప్పుడు చికిత్స గురించి అయితే తెలుసుకుందామండి. ఒకప్పుడు క్లోమం క్యాన్సర్కు సరైన చికిత్స ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ చుట్టుపక్కల భాగాన్నంతా తొలగించడం వల్ల మంచి ఫలితాలైతే ఉంటున్నాయి. దీన్ని పొట్ట మీద చిన్న రంధ్రాలు పెట్టి దాని ద్వారానే లాప్రోస్కోపీ చేయొచ్చు. క్లోమం తల వైపున క్యాన్సర్ ఉంటే ఆ తల చుట్టుపక్కల ఉండే చిన్న పేగు భాగం, పైత్య రసనాలు, లింఫ్ నాణాలు, జీర్ణాశయంలో కొంత భాగం తీసేస్తారు. దీని పక్క నుంచే కాలేయానికి వెళ్లే పోర్టల్ సిరా ఉంటుంది, దీన్ని తీసేసి కృత్రిమ నాళం ఏర్పాటు చేస్తారు. అలాగే క్లోమం తోక భాగంలో క్యాన్సర్ ఉంటే దానికి తోడు ప్లీహం, దాని రక్త కణాలని తీసేస్తారు. క్లోమం మరియు పైత్య రసం కలిసే చోట వచ్చిన దానికి ఇదే తరహాలో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15

0: బిల్లు కూరగాయలకి 2000.
1: మరి కరెంటు బిల్లుకు
0: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
0: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరు గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని.
5: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. సాధారణ స్త్రీలతో పోలిస్తే గర్భిణీ స్త్రీలలో స్వైన్ ఫ్లూ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం 6 రెట్లు ఎక్కువటండి. ఎందుకో తెలుసుకుందాం. కడుపులో కింది నుంచి పిండం పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తులు పైకి నొక్కుంటూ ఉంటాయి. అందువల్ల వీరిలో ఊపిరితిత్తుల సామర్థ్యం మిగతా వారికంటే తక్కువగా ఉంటుంది. పైగా గర్భిణీ స్త్రీలలో ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువ. ఎందుకంటే తల్లికి, కడుపులో పెరిగే బిడ్డకు కూడా ఆక్సిజన్ అందాల్సి ఉంటుంది. అందువల్ల గర్భిణికి ఇలాంటి సమస్యలు వస్తే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటి దుష్ప్రభావాలు చాలానే తలెత్తుతాయి. ఈ శారీరక పరిస్థితులతో పాటు గర్భిణీల్లో సమస్యలు ఎక్కువ కావటానికి కొన్ని అపోహలు కూడా కారణమవుతున్నాయి. 2 రోజులకు మించి ఫ్లూ లక్షణాలు ఉంటే మందులు వాడాలన్నది సూత్రం. కానీ మందులు వాడితే పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో వాటిని గైనకాలజిస్టులు ఇవ్వడం లేదు, వీరు కూడా తీసుకోవడం లేదు. దానివల్ల ఫ్లూ ఇంకా తీవ్రంగా మారుతుంది. అలాగే న్యూమోనియా ఉందా లేదా తెలుసుకోవడానికి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. కానీ గర్భిణీలకు ఎక్స్రే తీస్తే బిడ్డకు ఇబ్బందేమో అని దానికి కూడా దూరంగా ఉంటున్నారు. నిజానికి అవసరమైతే షీల్డ్ పెట్టి ఎక్స్రే తీయొచ్చండి. ఏమైనా ఒకసారి ఫ్లూ అని భావించిన తర్వాత సాధారణ స్త్రీకి ఎటువంటి చికిత్స చేస్తారో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణీకి అలాగే చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. మిగతా జాగ్రత్తలతో పాటు గర్భిణులు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడమే మేలండి. చాలా మంది ఈ సమయంలో రకరకాల వేడుకల పేరుతో పుట్టింటికి, ఇతరత్ర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఈ ప్రయాణాల్లో వైరస్ తేలికగా అంటుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉంటూ చక్కటి నిద్ర, ఆహారం అన్నీ తీసుకోవాలి. ఇంట్లో మరెవరికైనా ఫ్లూ లక్షణాలుంటే వారికి దూరంగా ఉండాలి. చెకప్లకు, ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఓకే లిసనర్స్, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్చే పల్లవి.

0: FM 90.4.
1: శ్రోతలకి నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ముందుగా మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. పువ్వమ్మ పువ్వమ్మ అన్నట్టుంటే ఎలా? మరి ఈ సూక్తి యొక్క అర్థం, మరి ముట్టుకుంటే ఏమవుతుందో అన్నట్లు ఉంటే ఎలా, అలా ఎంతకాలం ఉండగలం అని ప్రశ్నించే సందర్భంలో పువ్వమ్మ పువ్వమ్మ అన్నట్టుంటే ఎలా అనే సూక్తిని వాడతారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. అటకెక్కి కూర్చున్నాడు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎవరేం చెప్పినా నా మాటే నెగ్గాలని కూర్చున్నాడు. ఇక వాడు అన్నదానికి ఒప్పుకొని బ్రతిమలాడాల్సిన పరిస్థితిగా ఉంది అని చెప్పే సందర్భంలో అటకెక్కి కూర్చున్నాడు అని అంటూ ఉంటారు. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి. హద్దు మీరిన పని బుద్ధి కాదు, బుద్ధి లేని పని బుగ్గి ఎగును. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఇటు కుటుంబంలో కాని సమాజంలో కాని వ్యక్తి తన హద్దు మీరి ప్రవర్తిస్తే దుష్ఫలితాలని ఎదుర్కోక తప్పదు అని చెప్పే సందర్భంలో హద్దు మీరిన పని బుద్ధి కాదు, బుద్ధి లేని పని బుగ్గి ఎగును అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. జానెడు పొట్టకై నానా అవస్థలు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, మనం ఏ పని చేసినా ఎంత కష్టపడి చేసినా మన కడుపు నింపుకోవడానికే కదండి. ఎంతటి ముసలివాళ్లైనా కూడా ఈ రోజుల్లో పని చేస్తున్నారంటే దానికి కారణం ఆకలి బాధ తట్టుకోలేకే కదా. మరి ఇటువంటి సందర్భంలోనే అంటారు జానెడు పొట్టకై నానా అవస్థలు అని.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి సూక్తి సుధా కార్యక్రమంలో మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి. సంతోషం సగం బలం. మరి ఈ సూక్తి యొక్క అర్థం, సంతోషం, ఉత్సాహం ఎక్కడా లేని బలాన్ని ఇచ్చి ఎంత పనినైనా చేసేటట్లు చేస్తాయి. అదే నిరుత్సాహము, దిగులు ఉన్నవాడు తమకున్న బలాన్ని కూడా కోల్పోయి ఏ పని చేయలేని స్థితికి చేరుతాడు అని చెప్పే సందర్భంలో సంతోషం సగం బలం అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవరు? మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వస్తే అయినవారు, తెలిసినవారు అంతా కలిసి ఆ సమస్య తీర్చడం అనేది సహజం. కానీ కొందరు రోజూ ఎడతెగని సమస్యలను చెప్పి అవతలి వారిని విసిగిస్తూ ఉంటారు. అప్పుడు అవతలి వారు విసిగి ఇలా అంటూ ఉంటారు, రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవరు అని. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. మనిషిని చంపేది రోగం కాదు, దిగులే. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎక్కువ మందిలో మరణాలకు కారణం వారి రోగాలు కాదు, దాన్ని మించిన భయము, తాము చనిపోతాము అనే దిగులు వారిలో మరణానికి కారణాలవుతూ ఉంటాయి. దీన్ని పరిశోధనల ద్వారా ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. కనుక మనిషిని చంపేది రోగం కాదు, దిగులే. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. నదీనాం సాగరో గతిహి. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఎవరు ఎన్ని విధాలుగా వేరువేరుగా చెప్పినా అన్నిటికీ పరమావధి ఒక్కటే అని చెప్పే సందర్భంలో ఈ సూక్తిని ఉపయోగిస్తారు. ఎన్ని మతాల వారు మాది వేరు, మీది వేరు అని చెప్పినా అన్నీ ఆ ఒక్క భగవంతుణ్ణి గురించి చెప్పేవే కదా. నదులన్నీ వేరైనా కూడా చివరకు ఒకే సముద్రాన్ని చేరుకునేటట్లుగా ఎవరెన్ని చెప్పినా చివరికి పరమాత్మనే చేరుకోవాలి అని చెప్పే సందర్భంలో నదీనాం సాగరో గతిహి అనే సూక్తిని ఉపయోగిస్తారు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.

0: ఏపీ రోడ్ భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
3: సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
4: సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు.
5: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
6: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. ఊరి ఊరని ఊరగాయ, వచ్చిరాని మాటలు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, చిన్నపిల్లలు వచ్చిరాని మాటల్లో ఏవేవో చెప్తూ ఉంటారండి. అవి ఎంత ముద్దుగా ఉంటాయి చెప్పండి. మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం అలాంటి మాటలు వింటూ. అలాగే ఊరి ఊరని ఊరగాయ కూడా ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. పై 2 సందర్భాల్లో ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఊరి ఊరని ఊరగాయ, వచ్చిరాని మాటలు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పే సందర్భంలో ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. తనది కాని దాంట్లో తలదూర్చరాదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, తనకు సంబంధించినవి కాదు లేదా అవతలి వారు తనని ఏ సలహా సంప్రదింపులకు అర్థించలేదు. అయినా కూడా కొందరు అవతలి వారి వ్యక్తిగత విషయాల్లో కల్పించుకుని ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు. ఇలాంటి చర్య వల్ల అవతలి వారితో విరోధము లేదా కోరి కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవడము జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే సందర్భంలో తనది కాని దాంట్లో తలదూర్చరాదు అంటూ ఉంటారు. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. వయస్సు కన్నా మనస్సు ప్రభావమే మిన్న. మరి ఈ సూక్తి యొక్క అర్థం, 60 ఏళ్ల వారిలో కూడా 20 ఏళ్ల వారి ఉత్సాహాన్ని కొందరిలో చూస్తూ ఉంటాం. అలాగే 20 ఏళ్ల వారిలో 60 ఏళ్ల వారి నిస్సత్వ నిరుత్సాహాన్ని కూడా చూస్తుంటాం. కొందరిలో వయస్సు ప్రభావం కొంత ఉన్నా వారి మానసిక స్థితే వారి జీవన శైలిని ప్రభావితం చేస్తుంది అని చెప్పే సందర్భంలో వయస్సు కన్నా మనస్సు ప్రభావమే మిన్న అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ప్రేమ ఆప్యాయతలతో గౌరవభావంతో పెట్టింది కొద్దిపాటైనా ఎంతో ఆనందాన్ని తృప్తిని కలిగిస్తాయి. అదే విసుక్కుంటూనో తిట్టుకుంటూనో అయిష్టంగానో ఎక్కువ పెట్టినా తినేవారు ఆనందించలేరు, సంతృప్తి చెందరు. కనుక పెట్టేది కాస్తైనా కూడా ప్రేమతో పెట్టాలి అని చెప్పే సందర్భంలో ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు అని అంటూ ఉంటారు.

0: FM 90.4.
1: రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అడవి జంతువులు పాఠం వింటారు.
2: ఏమిటర్రా పరుగులు, ఆ హడావుడి ఏమైంది ఏమిటి?
3: మా స్కూల్లో
4: ఉండరా బాబ్జీ, నువ్వు ఉండు, నేను చెప్తాను.
3: ఏం కాదు, నేనే చెప్తాను.
2: ఏమిటర్రా ఇంతకీ ఆ విషయం, ఎవరో ఒకరు చెప్పండి.
4: మరేమో మామయ్య, ఇవాళ్ళ మా స్కూల్లో కోతులు ఆడించారు.
2: అంటే ఏమిట్రా, మిమ్మల్ని అందరినీ ఆడించారా?
3: నిజం మామయ్యా, నిజం కోతులు తీసుకొచ్చి భలే భలే ఆటలాడించారు.
2: ఓహో,
4: పిల్లి ముగ్గులు వేశాయి, దండం పెట్టు అంటే అందరికి దండం పెట్టాయి,
3: సంచి పట్టుకొని అందరి దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకున్నాయి, అన్ని భలే భలే చేశాయి.
4: అవును మావయ్య, అచ్చం మనుషుల్లాగా చెప్పినవన్నీ చేశాయి.
2: కోతులకి మనుషుల్లాగే తెలివితేటలు ఉంటాయర్రా, అందుకే అవి చెప్పినవన్నీ చక్కగా చేయగలుగుతాయి.
3: కోతులేనా, ఇంకా వేరే జంతువులు కూడా చేస్తాయా?
2: వేరే జంతువులకు కూడా బాగా ట్రైనింగ్ ఇస్తే చేస్తాయి, కానీ తొందరగా కోతులైతే అవగాహన చేసుకుంటాయి.
4: మాయా మాయా, కోతుల్లో ఎన్నో రకాలు ఉన్నాయటగా, అవి మన జూలో కూడా ఉన్నాయట, వెళ్దాం మావయ్య.
3: అవును మావయ్య, జూ కడదాం, చాలా రోజులైంది, వెళ్దాం మావయ్య.
4: జూలో కోతులే కాకుండా ఇంకా బోల్డ్ జంతువుల్ని చూడొచ్చు, రేపు వెళ్దాం మావయ్య, ఆదివారం కదా.
2: అలాగే వెళ్దాం లేనర్రా, ఇంకా మీ స్నేహితుల్ని కూడా పిలుచుకురండి, వెళదాం.
4: ఓ అలాగే మామయ్య, జూలో మాకు ఐస్ క్రీమ్ కొనిపెడతావా?
3: వీడెప్పుడు తిండిపోతే తిండిపోతే మన్నా.
4: ఏం కాదు మామయ్య, బయటికి తీసుకువెళ్తే ఏదైనా కొనిస్తాడుగా.
2: ఓ అలాగే కొనిపెడతానులే, మీరు ఎవరెవరిని పిలుస్తారో వారందరినీ రేపు రెడీగా ఉండమని చెప్పండి, త్వరగా వెళ్ళొచ్చు.
3: ఓ సరే మామయ్య.
2: పదండర్రా పదండి పదండి. ఆ ముందు నేను లోపలికి వెళ్ళేందుకు టికెట్లు తీసుకొస్తాను. ఎంతమంది ఉన్నాం మనం?
3: ఐదుగురు నీతో కలిపి.
2: ఉండండి, అయితే ఇప్పుడే వస్తా. రండర్రా పిల్లలు, రండి లోపలికి వెడదాం.
4: మాయ అదిగో అటు వెడదాం, అక్కడ కోతులు కిచకిచ వినబడుతోంది.
5: అదిగో కోతులు ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి ఎట్లా ఎగురుతున్నాయో.
6: నాగు అదిగో చూడు, ఆ కోతి రెండు చేతులతో కొమ్మ పట్టుకుని ఎలా ఊగుతోందో.
4: అవునరా అచ్చం, మనం ఉయ్యాల ఊగినట్లే అది కూడా ఊగుతోంది.
3: అబ్బా ఆ కోతి చూడు, కోపంగా అరిచినట్లు ఎంత గట్టిగా శబ్దం చేస్తోందో.
4: కోతి మూతి ఎర్రగా ఉంది కదరా.
6: అవునరా రంగు పూసుకున్నట్లుంది.
5: మావయ్య అదేమిటి, ఆ పెద్ద కోతి చిన్న కోతి తల్లో ఏదో చూస్తోంది.
2: అదే మరేం లేదో, అది దాని ఒంటి మీద ఉన్న పురుగులు దుమ్ము ధూళి ఉంటే ఏరేసి శుభ్రం చేస్తుంది అన్నమాట.
3: అబ్బా అచ్చం మనుషులు చేసినట్లే చేస్తుందిరా.
6: దాన్ని ఒళ్ళంతా జుట్టుంది కదా, దాన్నంతా శుభ్రం చేస్తుంది అన్నమాట.
4: ఒరే చూడండి చూడండి, అదిగో ఆ అట్టి పండు ఎవరో వేస్తే ఎట్లా పట్టుకుని పెడుతోందో.
2: అంతేకాదు అదిగో కూర్చొని చక్కగా తొక్క తీసుకుని తింటుంది కూడా, అలా చూడండి.
3: భలే భలే, అట్టి పండు తొక్క తీసుకుని ఎంత బాగా తింటుందో.
6: భలే కాదు, కొబ్బరి ముక్కలు రొట్టెలు అన్ని తింటుంది.
2: చూసారర్రా, కోతి చేసే పనులు దాని తెలివితేటలు అన్ని చూస్తే అది చాలా తెలివైన జంతువు అని తెలుస్తుంది కదర్రా.
5: అవును మావయ్య.
2: ఇక పదండర్రా, అదిగో అటు ఏనుగులు ఉన్నాయి చూద్దాం పదండి.
3: భలే భలే, ఏనుగులంటే నాకు చాలా ఇష్టం.
5: అబ్బా ఏనుగు శరీరం ఎంత పెద్దగా ఉంటుందో కదా.
7: మాయ పూర్వకాలం రాజులు రాణులు వాటిపైనే తిరిగేవారట కదా.
2: అవునర్రా, కానీ అప్పుడే కాదు ఇప్పుడు కూడా దేవాలయాల్లో దేవుణ్ణి ఊరేగించడానికి ఏనుగుని వాడుతున్నారు.
3: అరే చూడండి చూడండి, ఆ ఏనుగు నీళ్లు తండంతో వంటి మీద ఎలా పోసుకుంటోందో.
5: ఎందుకట్లా చేస్తుంది మావయ్య?
2: దానికి అదొక సరదా. అంతేకాదు అలా చేయటం వల్ల దాని శరీరం శుభ్రమవుతుంది కూడా. ఏనుగు తన తొండంతో ఏ వస్తువునైనా తీయగలుగుతుంది, ఆహారాన్ని అందుకుంటుంది, పెద్ద పెద్ద చెట్లని దొంగల్ని

0: అవలీలగా చుట్టి లాగేయగలుగుతుందన్నమాట.
1: అబ్బా, అంత బలమైందా?
2: అవును, మరేమనుకున్నావు ఏనుగు బలం?
1: మావయ్య, ఏనుగు ఏం తింటుంది దానికి అంత బలం ఉంది?
0: అరటి పళ్ళు, వెలగపళ్ళు లాంటి పళ్ళు, చెట్ల ఆకులు, చెరకు లాంటివి, పచ్చగడ్డి లాంటిది తింటుందోయ్. ఇది పూర్తిగా శాకాహార జంతువు.
3: ఏమిటి, అంతేనా? చాలా బలమైనదంటే మాంసాహారి అనుకున్నాం మామయ్య.
2: అంటే ఏనుగు పక్కా శాకాహారి అన్నమాట.

0: చాలా చిన్నగా ఉన్నాయి.
1: అవును, తోక కూడా సన్నగా చిన్నగానే ఉంది.
2: అబ్బా, ఏనుగు శరీరం చిన్న సైజు కొండలాగా పెద్దగా ఉంది కదా.
3: అందుకే నాకు ఏనుగు అంటే చాలా ఇష్టం. ఒక్కసారి దాన్ని ముట్టుకోవాలనుంది.
2: కొంప తీసి ఏనుగును పెంచుకుందామంటావా ఏమిటి?
0: పెంచుకుందాం అనుకుంటే ఏనుగు కాదు, అదిగో అక్కడ కనబడుతున్నాయి, ఆ కుందేళ్ళుని పెంచుకో.
4: భలే భలే, కుందేళ్ళు ఎంత ముద్దొస్తున్నాయో చూద్దాం పదండి.
5: అలాగేనర్రా, పదండి వాటిని చూద్దాం.
1: మామయ్య, కుందేళ్ళు అడవి జంతువులేనా? మరి మనం పెంచుకుంటాం కదా.
5: అవును, అవి అడవిలోనే తిరుగుతూ ఉంటాయి. అదిగో అటు చూడండి, బొరేలోని కుందేలు గోధుమ రంగులో ఉంది. తెల్ల కుందేలు, అదేమో వరణ సంకరం ద్వారా ఉత్పత్తి చేసిందన్నమాట. ఈ తెల్ల కుందేళ్ళు ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటాయని మనం ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటాం. ఇది వేగంగా అడవి కుందేళ్లలాగా పరిగెత్తలేవు. ఇవి సంతానాన్ని కూడా ఎక్కువ సంఖ్యలో వేగంగా వృద్ధి చేసుకుంటాయి.
2: ఆ బుజ్జిది చూడు మామయ్యా, ఎంత బాగుందో, ముద్దుగా గబగబా అటు ఇటు పరిగెడుతోంది.
4: అవును, వేగంగా పరిగెట్టే జంతువులకి పోటీ పెడితే కుందేలే ముందుంటుంది తెలుసా, అంత గబగబా పరిగెడుతుంది.
2: అక్కడ ఏదో కన్నం పెట్టుకుని అందులోకి దూరుతోందేమిటి మామయ్యా?
5: అవి బొరియలంటారమ్మా, నేలలో అట్లా కన్నాలు చేసుకుని అందులో ఉంటాయి కూడా.
1: అవి ఏం తింటాయి?
5: అవి సాధారణంగా పచ్చగడ్డి, దుంపలు, గింజలు తింటాయర్రా.
0: అదిగదిగో చూడండి, ఎవరు క్యారెట్ ఇచ్చారు, కరకరా ఎలా నమిలేస్తోందో.
4: అంత పెద్ద ఏనుగు, ఇంత చిన్న కుందేలు కూడా శాకాహారులేనా? భలేగా ఉంది కదా.
2: వాటి చెవులు చూడు, నిక్కబడుచుకుని నిటారుగా ఉన్నాయి.
1: మావయ్యా మావయ్యా, వీటిని చూస్తుంటే నిజంగా పెంచుకోవాలనుంది.
0: సరే లేరా, నీకు అన్ని ఇష్టమే, అన్నిటినీ పెంచుకుందామంటావు.
5: సరే సరే పదండి, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి.
4: మా అయ్యా, అది సరే గాని కుక్కలు పిల్లులు కూడా అడవి జంతువులేనా?
5: ఒకప్పుడు అన్ని జంతువులు కూడా అడవుల్లోనే తిరుగుతూ ఉండేవర్రా. కుక్కలు పిల్లులు కూడా అడవుల్లోనే ఉండేవి. కానీ వాటిని మన అవసరాల కోసం తీసుకొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టి వాటిని మనం పెంపుడు జంతువులుగా మార్చుకున్నాం.
1: అలాగా?
5: కానీ ఇంకా కుక్క పిల్లి జాతికి చెందిన జంతువులు అడవుల్లోనే తిరుగుతూ ఉన్నాయి.
0: కుక్క పిల్లి జాతికి చెందిన జంతువులా? అదేమిటి మావయ్యా?
5: కుక్కలు, తోడేళ్లు, నక్కలు, హైనాలు, ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన జంతువులు. పిల్లి జాతికి చెందిన జంతువులంటే పులులు, చిరుత పులులు.
4: మావయ్యా, నాకు సందేహం, పులి చిరుత పులి రెండు వేరు వేరా, తేడా ఏమన్నా ఉందా?
5: నీకన్నీ సందేహాలేరా, రెండింటికి తేడా ఉంది. అదిగో అటు పదండి, పులులు చూపిస్తాను.
2: అదిగో మావయ్యా, అక్కడ పులులున్నాయి, వెడదాం.
4: నాకు తెలిసింది, చిరుతపులి ఒంటి మీద చారులుంటాయి, పసుపు శరీరం మీద నల్ల చారులు, అంతేనా మా అయ్యా?
0: కాదు కాదు, అలా పులికి ఉంటాయి.
5: నవీన్, నువ్వు చెప్పింది నిజమేనోయ్, రెండూ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. రెండింటి రంగు నారింజ పసుపు. అయితే పులి ఒంటి మీద చారలు, చిరుత పులి ఒంటి మీద మచ్చలు నలుపు రంగులో ఉంటాయి.
1: ఏ జంతువుల్ని చంపి తింటాయి మావయ్యా?
5: లేళ్ళు, జింకలు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఏవైనా సరే చిన్న జంతువులను వేటాడి చంపి తింటాయి అన్నమాట.
4: అమ్మో, ఇవి చూడటానికి ఆకారం పిల్లి ఆకారమైనా వాటి అరుపు వింటే మాత్రం భయమేస్తుంది.
2: అదిగో చూడు, ఆ పులి ఎందుకో అటు ఇటు చూస్తూ గర్జిస్తోంది.
4: అమ్మో, నాకు భయమేస్తోంది ఆ అరుపు వింటుంటే.
0: ఏం భయం లేదురా, అవి మన దగ్గరకు రాలేవు, చుట్టూ తీగతో కంచె ఏర్పాటు చేశారు.
1: మావయ్య, వాడి తోక చూడు, అచ్చం పిల్లి తోకలాగే ఎంత పొడుగ్గా ఉండి చివరి వంక తిరిగిందో.
5: అవును, అది సరే, పులులు నీటిలో కూడా ఎదగలవు తెలుసా.
2: అలాగా?
5: నీటిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లు కూడా పులికి ఆహారం అయిపోతూ ఉంటాయి.
2: మావయ్యా, అటు చూడు, పులి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో.
4: భలే ఆడుకుంటున్నాయి, మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఒళ్ళు నాకుతున్నాయి.
0: అవసలు పులి పిల్లల్లాగా లేవు, పిల్లి పిల్లల్లాగా ఉన్నాయి.
5: అందుకే నోయ్ వీటిని పెద్ద పిల్లులు అంటారు.
4: మా అయ్యా, కుక్క జాతికి చెందిన జంతువులు నక్కలు, తోడేళ్లు కూడా పులి బారిన పడుతూ ఉంటాయా?
5: కానీ నక్కల్ని జిత్తుల మారివి అంటారు కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. అవి సాధారణంగా పులి నోట పడకుండా తప్పించుకుంటూ ఉంటాయి. పులి చంపి తిని పడేసిన జంతువుల మాంసాన్ని తింటూ పులి సింహాల బారిన పడకుండా తప్పించుకుంటూ ఉంటాయన్నమాట.
1: మావయ్యా, అటు వెళ్దాం, అటువైపు నక్కలు తోడేళ్లు కనిపిస్తాయి.
5: అలాగే నోయ్, పదండరా.
0: ఇదిగో ఇక్కడ

0: నక్కలు. దూరం నుంచి చూస్తే అచ్చం కుక్కల మాదిరే కనబడుతున్నాయి.
1: అవును, అచ్చం రంగు, కాళ్ళు, తోక, మూతి అన్ని కుక్కల మాదిరిగానే ఉన్నాయి.
2: వీటి కాళ్ళు చూసారా, సన్నగా బలంగా ఉండి చురుకుగా పరిగెత్తని తగ్గట్టుగా ఉన్నాయి.
1: అవును,
2: కానీ కుక్క అరుపులాగా కాక నక్కల తోడేళ్ల అరుపులు వేరేగా ఉంటాయి.
0: నక్కలు ఊళ్ళ పెడతా అంటారు కదూ మావయ్య.
2: అవును, నక్కల అరుపుల్ని ఊళా అని అంటారు.
1: నాకైతే ఈ నక్కల కుక్కల అరుపుల కన్నా సింహాల గర్జన చాలా భయంగా ఉంటుంది.
3: అవును, సింహ గర్జన కదా, సింహాన్ని మృగరాజు అంటారు.
1: జంతువులన్నిటికన్నా సింహం చాలా డాబుగా, దర్పంగా, చూడ్డానికి రాజులాగే కనిపిస్తుంది.
2: అవును, సింహం నడు సన్నగా ఉండి పెద్ద బలమైన శరీరము, కాళ్ళతో చాలా హుందగా ఉంటుంది.
0: సింహం మొహం చుట్టూ జుట్టే.
3: అవును, దాన్ని జూలు అంటారు.
2: సింహాలలో ప్రత్యేకంగా కనిపించేది ఆ జూలే. అది మగ సింహాలకి బాగా ఎక్కువగా ఉంటుంది.
1: ఇంతకీ మావయ్య సింహం గురించి చెప్పుకోవడమేనా, చూసేది లేదా?
2: సింహాన్ని చూడాలంటే కష్టంరా, ఎందుకంటే సాధారణంగా అవి ఎక్కడో చెట్ల గుబురుల్లో, పొదల్లో కూర్చొని ఉంటాయి. అవి సాధారణంగా మనుష్యులు తిరిగే సమయంలో బయటకు రావు, అందుకే మనం చూడటం కష్టం. సింహాలను చూడటానికి ప్రత్యేకంగా సింహాల పార్క్ ఏర్పాటు చేశారు, దాన్నే సఫారీ పార్క్ అంటారు. దానిలోకి వ్యాన్లో వెళ్ళి చూసొద్దాం.
3: ఎంతైనా అడవికే రాజు కదా, అందుకే ఆ టీవీ దర్జా.
0: ఏరా బాబ్జీ, సింహాలని పులుల్ని కూడా పెంచుకుంటామంటావా ఏమిటి?
1: అమ్మ బాబోయ్, సింహాలు పులులు క్రూర జంతువులు, అవంటేనే భయం నాకు.
3: అమ్మయ్యా బ్రతికించావు, వాటిని కూడా తీసుకెళ్లి పెంచుకుంటానంటావేమోనని భయమేసింది.
1: ఒకసారి సింహం వెంటాడడం టీవీలో చూపించాడు. చిన్న జంతువు వెనకాల శబ్దం చేయకుండా పాకుతూ వచ్చి ఒక్కసారి దాని తలభాగాన్ని నోటితో కరుచుకుని చంపి తినేసింది. అప్పటి నుంచి నాకు సింహాన్ని తలుచుకుంటేనే భయం.
3: సింహగర్జన వింటే చాలా భయంగా ఉంటుంది.
1: అవును, అది నడుస్తూ ఉంటేనే దాని ఉందాతనం కనిపిస్తుంది.
2: ఇక్కడే ఉండండి, సింహం బయటకు వస్తుందేమో చూద్దాం. పులి గాని సింహం గాని జంతువుల్ని వేటాడి చంపి తింటాయి, అంతేగాని చచ్చిన జంతువుల్ని మాత్రం తినవు. అదే వాటి గొప్పతనం.
0: అలాగా?
1: అబ్బా, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పిలాడుతున్నాయి మామయ్య.
3: అవును మామయ్య, ఆకలి కూడా వేస్తోంది.
0: అవును మామయ్య, ఐస్ క్రీమ్ కొనిపెడతావుగా.
2: అలాగే రండర్రా, ఆ చెట్టు నిండు కూర్చుందాం.
4: మీరింతవరకు పరిసరాల విజ్ఞానంలోని అడవి జంతువులు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్య కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జంతువులతో స్నేహం పాఠం వింటారు.
5: ఒరే హమీద్, ఎలా రాసావురా పరీక్ష? నాకైతే చాలా ఈజీగా ఉంది, అన్ని బాగానే రాశానురా. నువ్వు?
6: నేను బాగానే రాశాను. అవును జోసెఫ్, మన పెద్ద పరీక్షలు అయిపోయాయి కదా, రేపటి నుంచి వేసవి సెలవులే కదా.
5: అవును, అందులో నీకేమైనా అనుమానమా?
6: అదేం కాదు, ఈ సెలవుల్లో ఎటైనా కొన్ని రోజుల పాటు వెళ్ళి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను జోసెఫ్.
5: కరెక్ట్, నాకు అలాగే ఉంది. ఎటైనా అంటే ఏదైనా పల్లెటూరుకి వెళ్తే బాగుంటుంది కదా. ఐడియా, పల్లెటూరు అంటే
6: ఏంట్రా అది?
5: చెప్తా, ముందు హరెక్కడున్నాడో చెప్పు. నీకు కనపడ్డాడా ఇవాళ?
6: ఎక్కడో మన కోసమే తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. అయినా ఏదో ఐడియా అంటూ మాట మార్చి హరెక్కడా అని అడుగుతావెందుకు?
5: ఎందుకంటావేంట్రా హమీద్, ఇప్పుడు హరేగా మనకి దిక్కు.
7: వచ్చేసా. ఏంట్రా జోసెఫ్, హరే మనకు దిక్కు అంటున్నావు? ఆ హరిని గురించా, ఈ హరిని గురించా?
5: ప్రస్తుతానికి మా ఆపద్ బాంధవుడు ఒకే ఒక్కడు, ఈ హరేరా.
7: హమీద్ ఏమైంది వీడికి, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడా? ఓహో, పరీక్షలు రాసేసిన సంతోషంలో పాపం ఇలా అయిపోయాడేమో.
6: ఏమో మరి, నువ్వు వచ్చే వరకు బాగానే ఉన్నాడు. ఒరే హరి, సెలవులోకి ఎటైనా వెళ్తే బాగుంటుందని అనుకున్నాము, నిన్ను కూడా అడుగుదాం అనుకున్నాము, నువ్వే కనపడ్డావు.
5: నేను బాగానే ఉన్నాను. మేము ఇన్ని రోజులు కష్టపడి చదివి పెద్ద పరీక్షలు చక్కగా రాసి అలసిపోయింది. కానా ఎటైనా పల్లెటూరుకి వెళ్ళి కొద్ది రోజులు అచ్చట గడిపి సీత తీర్చుకొని రావాలేనని నేను మా అనుచరుడైన హమీద్ కోరుచున్నాము. శ్రీహరి, మా ఈ స్వల్పమైన కోరిక తీర్చగలరని మిమ్మల్ని కోరుచున్నాము.
7: నీ అచ్చ తెలుగు బంగారంగాను, ఊరికి వెళ్దాంరా అని మామూలుగా చెప్తే సరిపోయేదిగా, దానికి ఇంత పెద్ద సీను డ్రామా ఎందుకురా?
5: అమ్మా, అంత సీన్ ఉండాలి, లేకపోతే డ్రామా

0: కట్టద్దు.
1: ఏడ్చావు గాని రేపే మన ప్రయాణం, ఉదయాన్నే మా ఇంటికి వచ్చేయండి, ముగ్గురం కలిసి బస్సులో వెళ్ళిపోతాం, మధ్యాహ్నం కల్లా ఊరు చేరిపోతాం అన్నట్లు మర్చిపోకుండా మీ అమ్మ నాన్నలతో చెప్పి రండి.
2: సరేరా, రేపు పొద్దునే కలుద్దాం.
1: హలో జోసెఫ్, రండి రండి, నేను రెడీగానే ఉన్నాను, కూర్చోండి, నా బ్యాగు తీసుకొని మా అమ్మతో చెప్పి వస్తాను.
2: అలాగే. టోమీ, బుజ్జి టోమీ, బుద్ధిగా ఉంటావా బస్సులో? ఒరే జోసెఫ్, ఈ టామీ ఇలాగే బస్సులో కూడా మొరిగిందనుకో, బస్సులోంచి మనల్ని దిగిపోమ్మంటారు. మన హరివాళ్ళ తాతగారు ఎలా వెళ్తాం?
0: నువ్వు కాస్త నోరు మూసుకొని కూర్చోవే చాలు. మా టామీ ఊరికే అరవదు. అదిగో హరిని చూసిందిగా, హరిని చూసిన సంతోషంలో అరిచింది.
1: కరెక్ట్, మనకంటే కుక్క పిల్లకే తెలివి ఎక్కువ తెలుసా. అమ్మా వెళ్ళొస్తాం, తలుపేసుకో, పదండి పదండి. అదిగో మా తాతగారు ఊరు వచ్చేసింది.
2: అప్పుడే బస్సులోకి ప్రయాణం చేసినట్లే లేదు, అప్పుడే వచ్చేసామా?
0: ఇంకా నయం, బస్సు ఎక్కలేదన్నావు కాదు. ఒరే హమీద్, బస్సులో 2 గంటల ప్రయాణం తెలుసా?
1: దిగండి దిగండి, మా తాతగారు ఊరు వచ్చేసింది.
2: ఒరే జోసెఫ్, మీ టామీని మాత్రం నువ్వే పట్టుకొని దిగు. ఎంత హాయిగా ఉందో హరి, జోసెఫ్ ఎంత చక్కటిగా. మన హైదరాబాద్ లో ఇంత మంచి గాలి మనకి ఎప్పుడు దొరకాలిరా, ఏరా హరి?
1: నిజమే కాని హమీ, హైదరాబాద్ పెద్ద పట్టణం కదా, బస్సులు రైళ్లు కార్లు స్కూటర్లు ఊపిరాడకుండా రోడ్ల మీద తిరుగుతా ఉంటాయి. వీటికి తోడు ఫ్యాక్టరీల పొగలు, దుమ్ము, ధూళి, వీటితో గాలి కాలుష్యం ఎక్కువై మనకు వేడి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ అలాంటివేమీ లేవు, ఎక్కడ చూసినా చెట్లు చీమలు, వీటితో వాతావరణం చల్లగా ఉంటుంది.
2: అయితే మనం ఇక్కడ నుంచి వెళ్లేలోగా ఓ 2-3 నెలలకు సరిపడే మంచి గాలిని పీల్చుకోవాలి.
0: ఇంకా నయం, జేబులో నింపుకొని వెళ్దాం అన్నావు కాదు, గాలిని ఇలా పీలుస్తే అలా బయటకెళ్తుంది, లోపల ఓ 2 నిమిషాలు కూడా నిలవదు. అలాంటిది వీడేమో 2-3 నెలలకు సరిపడ గాలిని పీల్చుకొని వెళ్తాట. అసలు వీడి బుర్రలో వచ్చే ఆలోచనలన్నీ మరి ఎవ్వరికి రావు, అందుకే వీడి బుర్రను మన స్కూల్ సైన్స్ ఫెయిర్ లో పెట్టాల్సిందిరా హరి.
1: పాపం హమీద్ని మరీ అలా తీసేయకురా జోసెఫ్, వాడు అన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు. మన హైదరాబాదు కంటే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా, ఢిల్లీ, ముంబై, కోల్కత్తా నగరాల్లో కాలుష్యం కారణంగా మనం పీల్చే ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు తగ్గిపోతుందట. అందుకని ఆ నగరాల్లో అక్కడక్కడ ఆక్సిజన్ క్లబ్స్ అని పెడతారట.
2: తెలిసిందా? కాబట్టి రోజులో ఏదో ఒక సమయంలో కొంతసేపైనా ఈ ఆక్సిజన్ క్లబ్లో కూర్చొని ప్రాణవాయువును పీల్చుకుంటేనే వాళ్ళు ఆ రోజంతా ఆరోగ్యంగా ఉండగలరట, అంతే కదా హరి?
1: నాకు అర్థమైంది, జోసెఫ్కు అర్థం కాదేమో, వాడి కుక్క పిల్ల భాష అర్థమైనట్లు మన భాష అర్థం కాదేమో, కాస్త వంకరగా అర్థం చేసుకుంటాడు. త్వరగా పదండి.
3: ఎవరా పిల్లలు, మాటల సందర్భంలో మర్చిపోయాను, మీ బస్సు ప్రయాణం ఎలా జరిగింది?
2: ఏది అసలు మీ తోట గురించి ఆలోచిస్తూ ఉండగానే మీ ఊరు వచ్చేసింది.
1: నిన్నటితో మా పరీక్షలు అయిపోయాయి తాతయ్య, ఈ రోజు నుండి సెలవులు, అందుకే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా పొద్దున్నే బయలుదేరి వచ్చేసాం. అన్నట్లు తాతయ్య, వీడు హమీద్, వీడు జోసెఫ్, ఇది వీడి కుక్క పిల్ల టామీ, మేమంతా ఫ్రెండ్స్.
3: చాలా బాగుందర్రా, చాలా సంతోషం. ఒరే హరి, మీరంతా ఇంట్లోకి వెళ్ళి మొహాలు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ అమ్మమ్మ మీకోసం ఏదో చేసింది, అది తినేసి రండి, తోటలోకి వెళ్దాం. ఈలోపు నా పని కూడా నేను పూర్తి చేసుకుంటాను. ఎవర్రా పిల్లలు, తోటలోకి వెళ్దామా? ఒరే రంగా, నువ్వు కూడా రా, పిల్లలకు ఏమైనా పళ్ళు కావాలంటే కోసిద్దు గాని, పట్టం పిల్లలు కదా, చెట్లు ఎక్కడం రాదు.
1: తాతయ్య రంగయ్యొద్దు, ఎవరు వద్దు, ఏ మాకు చేత కాదా, చెట్లు గట్లు అన్ని ఎక్కగలం తెలుసా?
2: అవునవును, తాటి చెట్లు కొబ్బరి చెట్లు తప్ప.

0: వామ్ము, పర్వాలేదే. రే, మీ కుక్క పిల్ల కూడా హుషారుగానే ఉంది. బుజ్జి తోకను ఊపుతూ చెవులు రిక్కించి మన మాటలు వింటోంది.
1: అవును తాతయ్య, మా టామీ చాలా తెలివైంది, మన మాటలన్నీ అర్థం చేసుకుంటుంది.
2: తాతయ్య, జోసెఫ్ కు టామీ అన్న, టామీకి జోసెఫ్ అన్న, ఇద్దరు చాలా ప్రాణంగా ఉంటారు. పైగా తిండి కూడా జోసెఫ్ పెడితే గానీ తినదు. ఇంత చిన్న కుక్క పిల్లకు కూడా ఎంత జ్ఞానమో చూసావా తాతయ్య.
0: అదే మరి, కుక్క జాతి విశ్వాసానికి మారు పేరు. మనుషులకు లేని గ్రహణ శక్తి వీటికుంటుంది. తన క్షేమం చూసే యజమానిని కంటికి రెప్పలా కాపాడాలన్న జ్ఞానం దానికి ఉంటుందర్రా. అందుకే కుక్కను ఇంటికి కాపలాగా పెడతారు.
3: తాతయ్య, నాకు సందేహం.
0: ఏమిట్రా అది?
3: మనిషి కోతి నుంచి పుట్టాడు, కోతి సంతతికి చెందిన వాడని అంటారు కదా, అలాగే ఈ జంతువైన కుక్క ఏ సంతతికి చెందింది?
0: అబ్బో అబ్బో, నీకు భలే ధర్మ సందేహం ఏమొచ్చిందే. మనం కోతి జాతి నుంచి మార్పులు చెంది ఈ రూపానికి వచ్చినట్లుగానే కుక్కలు కూడా అడవి జంతువులైన తోడేళ్ళు నక్కల జాతికి చెందినవి. కాలక్రమేణా ఈ వచ్చిన మార్పులతో ఈ ఆకారాలతో ఉన్నాయవి.
2: తోడేళ్ళు నక్కలు అడవి జాతికి చెందినవి కదా, మరి మనుషులతో ఎలా కలిసిమెలిసి ఉండేవి తాతయ్య?
0: చాలా కాలం క్రిందట ఆదిమానవుడు అడవుల్లోనే నివసించేవాడు. ఇప్పుడున్న నాగరికత తప్పుడు లేదుగా. అలా అడవుల్లో తిరిగే ఆదిమానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడి చంపి తినేవాడు. అతడు తినగా మిగిలిన మాంసం ఎముకల్ని తినడానికి ఈ తోడేళ్ళు నక్కలు చేరేవి. ఆ విధంగా అవి వాటి ఆహారం కోసం మనుష్యులపై ఆధారపడి జీవిస్తూ వచ్చాయి. రాను రాను ఆ జంతువులు మనుష్యులకు పెంపుడు జంతువులుగా మారిపోయాయర్రా. వేటలో అతనికి సహాయపడుతూ అతని వెంటనే ఉంటూ కాపలాగా పనికొచ్చేవి. అవే ఇప్పుడు కుక్కలుగా మారాయి. విశ్వాసానికి మారు పేరుగా యజమానిని ఇంటిని కాపలా కాస్తూ మనిషికి ఇష్టమైన పెంపుడు జంతువులుగా మారాయి.
1: కుక్కలు ఇంటి కాపలాకే కాతాతయ్య, పోలీసు వాళ్ళ దగ్గర దొంగల్ని పసికట్టడానికి కూడా ఉపయోగపడతాయి.
2: అంతేకాదు, పూర్వకాలంలో రాజుల దగ్గర వేటాడే సమయంలో వేట కుక్కలుగా కూడా సహాయపడేవి.
3: తాతయ్య, కుక్కలను మనం ఒకే జాతిగా చెప్పుకుంటున్నా, ఎన్నో రకాల కుక్కలను మనం చూస్తున్నాం. అల్సేషియన్స్, డోబర్మ్యాన్, జర్మన్ షెఫర్డ్, పమేరియన్, ఇలా చాలా రకాల మేలుజాతి కుక్కలను మనం ఇళ్లలో పెంచుకుంటున్నాం. తాతయ్య, మన జోసెఫ్ కుక్కపిల్ల టామీ కూడా జర్మన్ షెఫర్డ్ కుక్కపిల్లే.
2: తాతయ్య, కుక్కలు తోడేళ్ళు నక్కల జాతికి చెందినట్లే మనం పెంచుకునే ఆవులు, మేకలు, కోళ్ళు, గుర్రాలు, గాడిదలు కూడా ఆదిమానవుడు అడవి జంతువుల నుండే మచ్చిక చేసుకుని ఉంటాడు కదూ తాతయ్య.
0: అంతే కదరా మరి, ఆదిమానవుడు అడవుల్లో నివసిస్తూ తనకు పనికొచ్చే జంతువులను మచ్చిక చేసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. కాలక్రమేణా అవన్నీ పెంపుడు జంతువులుగా మారిపోయాయి.
2: తాతయ్య, మీ పల్లెల్లో పిల్లుల్ని ఎక్కువగా పెంచుతారెందుకు? పల్లెటూరి వాళ్లకు పిల్లులంటే ప్రేమ.
0: నిజమే, మా పల్లెటూళ్ళలో పిల్లులే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఎలుకలు కూడా ఎక్కువేగా. మరి పొలాల్లో పండిన పంట ధాన్యాల్ని ఇళ్లలో నిల్వ చేసుకుంటూ ఉంటారు రైతులు. ఆ ధాన్యాన్ని తినడానికి ఎలుకలు వస్తాయి, వాటిని తినడానికి పిల్లులు తిరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే పిల్లులు ఒక రకంగా రైతులకు మంచి మేలు చేస్తున్నట్టేగా. అందుకే వాళ్ళు పిల్లుల్ని ప్రేమగా చూసుకుంటారు.
3: తాతయ్య, కుక్క జాతి సంగతి గురించి చెప్పారు, బాగానే ఉంది. మరి పిల్లి జాతి కూడా ఏదో ఒక అడవి జాతి జంతువేనా తాతయ్య?
0: ఎందుకు కాదు, తప్పకుండా. అడవి జంతువులైన పులి, సింహం, చిరుత ఉన్నాయిగా, పిల్లి జాతి కూడా ఈ జాతికి తిందిందే. ఇప్పటికీ అడవి ప్రాంతాల్లో అడవి పిల్లులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటినే కొన్ని ప్రాంతాల్లో బావురు పిల్లులు అని కూడా అంటారు. ఇవి మనం చూసే పిల్లుల కంటే కొద్దిగా పెద్దవిగా ఉండి పులి ఆకారాన్ని కలిగి ఉంటుంది. చిన్నపిల్లలు భయపడతారు దీన్ని చూసి. కుక్కల కంటే ఈ పిల్లులు ఓ రకంగా తెలివైనవనే చెప్పాలి. వీటికి చెట్లెక్కడం, గోడల మీదకు దూకడం వంటి విద్యలు కూడా తెలుసురా.
3: పల్లెటూళ్ళకు వస్తే ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో ఇప్పుడు అర్థమైంది.
0: మన దేశంలో ఆవుల్ని, ఎద్దుల్ని, పాముల్ని పూజించినట్లుగానే ఈజిప్షియన్స్ కుక్కల్ని, పిల్లుల్ని పవిత్ర జంతువులుగా పూజిస్తారట.
1: భలే చెప్పావు తాతయ్య, మాకు చాలా విషయాలు తెలిసాయి. మేం కూడా ఇళ్లలో చెట్లను పెంచమని, పెంపుడు జంతువులను ప్రేమతో స్నేహంగా చూడమని మా స్నేహితులందరికీ చెప్తాను.
0: తప్పకుండా చెప్పండర్రా. చెట్లు మన పురోగతికి మెట్లు. ముఖ్యంగా పట్టణాల్లో

0: చెట్లు చల్లని నీడను పళ్లను ఇవ్వడంతో పాటు మనకు కావలసిన ప్రాణవాయువును కూడా ఇస్తాయి. అంతేకాదు చెట్ల ద్వారా మనకు జిగురు, రబ్బరు, కలప, తేనె, మరి కొన్ని ఔషధాలు, వనమూలికలు వంటివి కూడా దొరుకుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే చెట్ల వలన మనకు వర్షాలు కురుస్తున్నాయి.
1: ఇన్ని ఉపయోగాలున్న చెట్లను, చెట్లు ఎక్కువగా ఉన్న అడవి ప్రాంతాలను, ఆ అడవి ప్రాంతాలను నివసించే జంతువులు మనకి ఇంత ఉపయోగపడుతున్నప్పుడు వాటిని రక్షించుకోవడం మన కర్తవ్యం కదా తాతయ్య.
0: శబాషిరా జోసఫు, చిన్నవాడివైనా సరిగ్గా చెప్పావు. ఎవర్రా పిల్లలు, ఇంకా మనం భోజనాలు చేద్దామా? ఒరే రంగా, మా అందరికీ ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలకు ఏర్పాటు చేయి. ఇవే వనభోజనాలు అనుకుంటారు పిల్లలు.
2: భలే భలే తాతయ్య, చెట్ల క్రింద భోజనాలు అంటే మాకెంతో ఇష్టం.
3: పిల్లలు విన్నారుగా, తాతగారి తోటకెళ్ళిన పిల్లలు ఎంత చక్కగా తోటలో చెట్ల కింద వనభోజనాలు చేయడమే కాదు, చెట్ల గురించి, జంతువుల గురించి, వాటిని మనం ఎందుకు ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసుకున్నారు. వాళ్ళేం తెలుసుకున్నారో మనం మరోసారి తెలుసుకుందామా? మనం ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు జంతువులన్నీ ఒకప్పుడు అడవి జంతువులే, కాలక్రమేణా అవి మానవుడికి మచ్చికై పెంపుడు జంతువులుగా మారిపోయాయి. మనం ఇళ్లలో పెంచుకునే కుక్కలు అడవిలోని తోడేళ్లు, నక్కల జాతికి చెందినవి. కుక్కలు ఇంటికి కాపలాగా పనిచేస్తాయి. జంతువులలో అన్నిటికంటే విశ్వాసం గల జంతువు కుక్క. కుక్కలకు గల ఘ్రాణశక్తి ద్వారా అది వాసనను పసిగట్టగలుగుతుంది. కొన్ని సమయాల్లో కుక్కలు పోలీసులకు దొంగలను పట్టుకోవడానికి సహాయపడుతుంటాయి. కుక్కల వంటివే పిల్లులు కూడా. ఇవి పంట ధాన్యాల్ని తినివేసే ఎలుకల్ని చంపి రైతులకు మేలు చేస్తాయి. కొందరు పిల్లులను ఇంట్లో పెంచుకుంటారు. పిల్లి జాతి కూడా అడవి జంతువులైన పులులు, సింహాలు, చిరుతల జాతికి చెందినవే. కుక్కలను, పిల్లులను పవిత్రమైన జంతువులుగా ఈజిప్షియన్లు భావిస్తారు. యూరోపియన్లు పిల్లుల్ని మహత్తర శక్తిగా భావిస్తారు. మనం అడవుల్ని రక్షించుకోవడం ద్వారా చెట్లు, చెట్ల వలన కలిగే ఉపయోగాల్ని మనం పొందగలుగుతాం. అడవుల వలన వర్షాలు కురుస్తాయి, జంతువులు నివసిస్తాయి. జిగురు, రబ్బరు, తేనె, కలప, ఔషధాలు, వనమూలికలు వంటివి మనకు అడవుల నుంచే లభిస్తాయి. ఇన్ని ఉపయోగాలున్న అడవుల్ని మనం రక్షించుకోవాలి. మన పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి, ఆవులు, ఎద్దులు, కోళ్ళు, గుర్రాలు, గాడిదలు వంటి జంతువుల్ని ప్రేమగా, స్నేహంతో చూడాలి. చూస్తారుగా. అంతేకాదు, మీ నోటు పుస్తకంలో మీకు ఇష్టమైన జంతువు పేరు, దాని అలవాట్లను, అదంటే మీకు ఎందుకు ఇష్టమో కూడా మీరు రాయండి. ఆ జంతువులకు సంబంధించిన బొమ్మలను సేకరించి ఒక ఆల్బమ్గా తయారు చేయండి. చేస్తారుగా.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అడవి జంతువులు మరియు జంతువులతో స్నేహం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: అందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి ఈరోజు మన కాలచక్రం ప్రయాణంలో ఆగస్ట్ 10వ తేదీ ముంగిట వచ్చి నిలిచాం. ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాల్లో జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లను ఈరోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. మరి ప్రతి ఏటా ఆగస్ట్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జైవ ఇంధన దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత జైన ఇంధనాల వినియోగంపై సమాజంలో అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.
0: 1893 ఆగస్ట్ 10వ తేదీన ప్రసిద్ధ ఇంజనీర్ రుడాల్ఫ్ డీజిల్ తను కనుగొన్న డీజిల్ ఇంజిన్ ని వేరుశనగ నూనెతో విజయవంతంగా నడిపించి సరికొత్త చరిత్రని సృష్టించారు. ఆ మహత్తరమైన వైజ్ఞానిక ప్రయోగానికి గుర్తుగాను పునరుత్పాదక శక్తి వనరుల ప్రాధాన్యతను చాటడానికి ఈ రోజును జైవ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు ఇంధన అవసరాలకు జైవ ఇంధనాలు ఎంతటి కీలకమైన ఆధారమో వివరించే సముచితమైన సందర్భం ఇది.
1: నిజంగా సాంకేతిక మరియు పర్యావరణ పరిరక్షణ చరిత్రలో అది ఒక మహత్తరమైన ఘట్టం. ఇక అంతర్జాతీయ సాంస్కృతిక మరియు మ్యూజియం రంగాన్ని పరిశీలిస్తే ఈ ఆగస్ట్ 10వ తేదీకి ఒక అపూర్వమైన ప్రాధాన్యత అనేది ఉందని చెప్పాలి. 1793 ఆగస్ట్ 10వ తేదీన ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ లో ప్రపంచ ప్రసిద్ధ లూర్ మ్యూజియాన్ని అధికారికంగా ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు. కళాఖండాల ప్రదర్శనలో చారిత్రక సంపదను భద్రపరచడంలో నేటికి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యూజియంగా ఇది అలరిస్తోంది.
0: మానవాళి రోదసి విజ్ఞాన చరిత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన మాగెల్లాన్ వ్యోమనౌక 1990 ఆగస్ట్ 10న శుక్రగ్రహ కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. 1989 మే 4న ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రోదసి నౌక ఏకంగా 15 నెలల పాటు అంతరిక్షంలో పయనించి శుక్రగ్రహ ఉపరితలాన్ని, అక్కడ పర్వతాలని, అగ్ని పర్వతాలని రాడార్ మ్యాపింగ్ ద్వారా పటాలుగా రూపొందించి విశ్వ పరిశోధనలో నూతన రికార్డు సృష్టించింది.
1: ఇక భారత రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్య సమరంలో మరియు కార్మిక ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసి భారతదేశపు 4వ రాష్ట్రపతిగా సేవలందించిన వరాహగిరి వెంకటగిరి గారు 1894 ఆగస్ట్ 10న జన్మించారు. ఆయన ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల గవర్నర్గా, ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా అత్యున్నత పదవులను అధిరోహించి దేశానికి విశిష్ట సేవలు అందించారు. కార్మిక సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ భారత ప్రభుత్వం నుండి అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని పొందిన అఖండ రాజనీతిజ్ఞుడు ఆయన.
0: అలాగే తెలుగువారి హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారు 1914 ఆగస్ట్ 10న జన్మించారు. ఆయన తన 15 లేఖనితో తెలుగు భాషా సౌందర్యాన్ని, తెలుగు తల్లి వైభవాన్ని నభూతో నభవిష్యతి అన్నట్లుగా తన గేయంలో ఆవిష్కరించి ప్రతి తెలుగువాడి రక్తాన్ని ఉప్పొంగింపజేశారు. మా తెలుగు తల్లి, సుందర రామాయణం వంటి కావ్యాలను అందించి తెలుగు సాహితీ గగనంలో సూర్య చంద్రుడిగా నిలిచిపోయిన మహోన్నత కవి ఆయన.
1: ఇక తెలుగు రాజకీయ విశ్లేషణలో పత్రికా రంగంలో తనదైన ధారతో, అసమాన వక్తృత్వంతో అలరించిన ప్రముఖ రచయిత, సంపాదకులు గుత్తికొండ నరహరి గారు 1918 ఆగస్ట్ 10న జన్మించారు. ఆయన వివిధ రాజకీయ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిష్పాక్షికంగా ఎండగడుతూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. రాజకీయ విశ్లేషణలు తనదైన పదునైన శైలిని ప్రదర్శిస్తూ నాటి తెలుగు పాఠకులను, రాజకీయ విశ్లేషకులను ఎంతగానో ప్రభావితం చేసిన మేధావి ఆయన.
0: అలాగే పత్రికా రంగంలో సుదీర్ఘ వక్తృత్వంలో గిన్నీస్ రికార్డు నెలకొల్పి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ పాత్రికేయుడు, రచయిత తుర్లపాటి కుటుంబరావు గారు 1933 ఆగస్ట్ 10న జన్మించారు. ఆయన వేలాది బహిరంగ సభల్లో ప్రసంగించి అపూర్వమైన వక్తగా పేరుగాంచడమే కాకుండా ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రల్ని, పుస్తకాలని రచించారు. తెలుగు పత్రికా రంగానికి ఉపన్యాస కళ్లకు వన్నెతెస్తూ దశాబ్దాల పాటు తన ప్రసంగాలతో, వ్యాసాలతో ప్రజలను అలరించిన అరుదైన పాత్రికేయుడు ఆయన.
1: ఇక తెలుగు నాటక రంగంలో, చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన ముక్కుసూటి హాస్యంతో, శైలితో అలరించిన ప్రముఖ నటుడు కొండవలస లక్ష్మణరావు గారు 1946 ఆగస్ట్ 10న జన్మించారు. ఆయన అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. నాటకాల నుండి వెండితెరకొచ్చి తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో తెలుగు సినీ హాస్యరంగానికి కొత్త నవ్వులు పోయించిన నటుడు ఆయన.
0: అలాగే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో

0: కథానాయికగా తనదైన చురుకైన నటనతో అలరించిన సుప్రసిద్ధ నటి మాలశ్రీ 1973 ఆగస్టు 10న జన్మించారు. ఆమె కన్నడ చిత్రసీమలో లేడీ యాక్షన్ స్టార్గా గుర్తింపు పొంది అనేక సంచలనాత్మకమైన విజయవంతమైన చిత్రాలలో నటించారు. తెలుగులో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తన విలక్షణమైన అభినయంతో, ధైర్యవంతమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రతిభావంతురాలైన నటి ఆవిడ.
1: ఇక ఆధునిక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనదైన కొత్త తరహా ప్రేమ కథా చిత్రాలతో అలరిస్తున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి 1988 ఆగస్టు 10న జన్మించారు. ఆయన తొలి ప్రేమ, రంగ్ దే, సార్ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను, భారీ బాక్సాఫీస్ విజయాలను అందుకున్నారు. నేటితరం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథనంతో, చక్కటి భావోద్వేగాలతో సినిమాలను మలచడంలో తనదైన ప్రత్యేక శైలిని చాటుకుంటున్న దర్శకుడు ఆయన.
0: అలాగే అరుదైన శారీరక నిర్మాణంతో వైద్య చరిత్రలో చోటు దక్కించుకున్న ప్రణమ్య మొనారియా 2005 ఆగస్టు 10న చేతులకు కాళ్లకు కలిపి మొత్తం 25 వేళ్లతో, అంటే 12 చేతివేళ్లు 13 కాలివేళ్లతో భారతదేశంలో జన్మించారు. అంతకుముందు దేవేంద్ర హర్నే అనే వ్యక్తి 28 వేళ్లతో జన్మించగా, ఈ అరుదైన పాలీడాక్టిలీ శారీరక నిర్మాణం మానవ జన్యు శాస్త్ర పరిశోధనలో ప్రపంచ రికార్డుల పుస్తకాలలో ఒక ప్రత్యేకమైన వింతగా నిలిచింది. వైద్య విజ్ఞాన రంగంలో జన్యు పరిణామ క్రమానికి ఈ ఘటన ఒక విచిత్రమైన అధ్యయనంగా నిలిచిపోయింది.
1: ఇక అంతర్జాతీయ అంతరిక్ష విజ్ఞానంలో ద్రవ ఇంధన రాకెట్ల రూపకల్పనకు పునాది వేసి అమెరికా రాకెట్ల పితామహుడిగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ గొడ్డార్డ్ 1945 ఆగస్టు 10న భౌతికంగా దూరమయ్యారు. ఆయన తొలిసారిగా ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష సాంకేతికతకు సరికొత్త ఊపిరి పోశారు. నేటి ఆధునిక రాకెట్ ఇంజనీరింగ్కు, గ్రహాంతర ప్రయోగాలకు ఆయన చేసిన ఆవిష్కరణలే ప్రాథమిక సూత్రాలుగా నిలిచిపోయాయి.
0: అలాగే మధ్య అమెరికా దేశమైన పనామా రాజకీయ చరిత్రలో 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ప్రజాదరణ పొందిన ప్రముఖ నాయకుడు అరియాస్ అర్నోల్ఫ్ 1988 ఆగస్టు 10న భౌతికంగా దూరమయ్యారు. ఆయన పనామా దేశ రాజకీయ సంస్కరణల్లో జాతీయవాద ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ధీర రాజకీయ నేత ఆయన.
1: ఇక తెలంగాణ ప్రాంతీయ రాజకీయాల్లో హైదరాబాద్ నగర పరిపాలనలో జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్గా సేవలందించిన ప్రముఖ రాజకీయ నాయకుడు జి రాజ్ కుమార్ గారు 2021 ఆగస్టు 10న భౌతికంగా దూరమయ్యారు. ఆయన నగర సమగ్ర అభివృద్ధికి, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి, బహుజన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారు. ప్రజాప్రతినిధిగా నిరాడంబరంగా జీవిస్తూ హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ఆత్మీయ ముద్రవేసిన ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయన.
0: లిజనర్స్, ఇంతవరకు ఆగస్టు 10వ తేదీకి సంబంధించిన చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది మహామహుల జనన మరణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపించొద్దామమ్మా.
1: తప్పకుండా. లిజనర్స్, మరికెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయట, చిగుండ శస్త్రచికిత్స చేయట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయట, డెంటల్ సిటీ స్కాన్లు తీయట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
5: భారత్ సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
4: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టి

0: పెట్టించాను. నా కరెంట్ బిల్ 0 వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
1: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in. సూర్యఘర్.
2: వెల్కమ్ బ్యాక్ టు రెడీ విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మరి ఈ రోజు మన సమాజంలో మన నిత్య జీవితంలో అత్యంత అరుదైపోతున్న రెండు గొప్ప గుణాల గురించి మాట్లాడుకుందాం అని అనిపించిందమ్మా. మరి అవేంటో తెలుసా?
3: ఏంటవి?
2: ఒకటి ఓపిక, ఇంకొకటి సహనం. ఈ వేగవంతమైన డిజిటల్ యుగంలో మనుషులకి ప్రతీదీ క్షణాల్లో జరిగిపోవాలి. ఆ క్రమంలోనే ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి రోడ్ల మీద హారన్లు గోల చేయడం, నలుగురిలో గొడవలకి దిగడం చూస్తుంటే అసలు ఓపిక సహనం అనేవి మనుషుల్లో నశించిపోతున్నాయా అని అనిపిస్తూ ఉంటుందమ్మా.
3: అవునన్నయ్య, మరి ఓపిక సహనం అనేవి మనుషులకి కేవలం సాధారణ లక్షణాలు మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వానికి అసలైన ఆభరణాలు. ఒకప్పుడు ఏ పని చెయ్యాలన్నా, ఒక ఉత్తరం రాయాలన్నా, పంట పండాలన్నా ఓపికగా ఎదురు చూసేవారు. కానీ నేడు ఇన్స్టంట్ కాలంలో బస్ కాస్తంత ఆలస్యమైనా, మరి ఇంటర్నెట్ స్లో అయినా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక 5 సెకండ్ల సమయం ఉన్నా తట్టుకోలేక సహనం కోల్పోతున్నారు. మరి జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో కోపం, ఆవేశం ప్రదర్శిస్తే సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అదే కొద్దిగా సహనం వహిస్తే ఎలాంటి సంక్షోభాలనైనా చాలా సులువుగా దాటచ్చు.
2: అవునమ్మా, కోపమున ఘనత కొంచెమైపోవును, ఓర్పు కలిగినట్టు మనుషుడెప్పుడు గొప్పవాడగును అంటారు. అంటే కుటుంబాల్లో వచ్చే చిన్న చిన్న అభిప్రాయ భేదాల నుంచి మొదలుకుని సమాజంలో ఎదురయ్యే ఆటంకాల వరకు ఓపికతో వినడం, సహనంతో ఆలోచించడం అలవాటు చేసుకుంటే సగం సమస్యలు అక్కడికక్కడే మాయమైపోతూ ఉంటాయి. ఎదుటివారు తప్పు చేసినా, లేదంటే మన మనసుకి నచ్చని పనిచేసినా ఆవేశపడకుండా కాస్త టైం ఇచ్చి సహనంతో నచ్చజెప్పడమే నిజమైన నాయకత్వ లక్షణం.
3: చెట్టు పూత పూసి కాయ కాసి పండుగ మారడానికి సమయం పట్టినట్లే మన జీవితంలో మనం అనుకున్న విజయాలు సాధించాలన్నా, బంధాలు కలకాలం నిలవాలన్నా ఓపిక చాలా అవసరం. సహనం అనేది బలహీనత కాదు, అది మన మనసుకు ఆలోచనలకు ఇచ్చే అతిపెద్ద బలం. ఒత్తిళ్లతో కూడిన ఈ ప్రపంచంలో మనం ఓపికగా ఉండటం నేర్చుకుంటే మన మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు.
2: అందుకేనమ్మా ఆవేశాన్ని జయిద్దాం, ఓపిక సహనాల్ని ఆయుధాలుగా చేసుకుని విజయవంతమైన ప్రశాంతమైన జీవితాన్ని సాగిద్దాం. సహనంతో అడుగులు వేద్దాం, ఆనందమైన సమాజానికి ప్రతి ఒక్కరం బాటలు వేద్దాం.
3: నిజానికి ఈ ఓపిక సహనం అనేవి కేవలం మాటల్లో చెప్పుకోవడానికి మాత్రమే కాకుండా ప్రతి మనిషి గుండెలో లోతుగా నాటుకోవలసిన జీవన సూత్రాలు. ఈ రోజుల్లో క్షణికావేశంలో ఓపిక నశించి చేసే పనుల వల్ల ఎంతటి దారుణాలు జరుగుతున్నాయో చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మరి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 1-2 సెకండ్ల ఓపిక లేక హారన్లు మోగించి గొడవలకు దిగడం, ఓవర్టేక్ చేసే తొందరలో ఘోరమైన రోడ్డు ప్రమాదాల బారిన పడి పచ్చటి కుటుంబాలను రోడ్డును పడేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
2: అవునమ్మా, ఆ క్షణిక ఆవేశంలో కోల్పోయే సహనం వల్ల ఎంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయో కదా. కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు, ఇళ్లల్లో కూడా చిన్న చిన్న విషయాలకి ఓపిక లేక సహనం నశించి పగలు గొడవలతో కన్నపేగు బంధాల్ని, భార్యాభర్తల అనుబంధాల్ని తెంచుకుంటూ ఉన్నారు. కోపం అనేది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, కానీ ఆ ఒక్క క్షణంలో ఓపిక నశించి చేసే పొరపాటు జీవితాంతం కోలుకోలేని ఆవేదన్ని, కన్నీళ్లని మిగులుస్తూ ఉంటుంది.
3: ఇది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కనువిప్పు కావాలి. మన సహనం అనేది మన బలహీనత కాదు, అది మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడే ఒక రక్షణ కవచం. 1-5 సెకండ్లు ఓపిక పడితే ఒక ప్రాణం నిలుస్తుంది. 1-5 నిమిషాలు శాంతంగా ఆలోచిస్తే ఒక అనుబంధం నిలబడుతుంది. ఆవేశం ఆలోచనలను చంపేస్తుంది, సహనం గెలుపును తెచ్చిపెడుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో గుర్తుంచుకోవాలి.
2: అవునమ్మా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదుగా ఉన్నది ముఖ్యం కాదు, ఎంత ఓపికతో ఎంత ఓర్పుతో సమాజాన్ని ఆదరించామన్నదే ముఖ్యం. తొందరపాటితనాన్ని విడిచిపెట్టాలి. ఎత్తి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఆలోచించి అడుగులు వేయాలి. ఓర్పు ఉన్నచోటే ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉన్నచోటే నిజమైన సంతోషం వర్ధిల్లుతూ ఉంటుంది. ఓపిక సహనం వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యానికి జరిగే మేలు గురించి మాట్లాడుకుందాం. ఓపిక సహనం వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యానికి జరిగే మేలు ఎంతో ఉంది, కానీ మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు నిత్యం ఇంట్లో ఓర్పు సహనం వహించాలి అని పదే పదే ఎందుకు హెచ్చరిస్తుంటారో మనం లోతుగా ఆలోచించాలి. పెద్దల దృష్టిలో ఓర్పు సహనం అనేవి కేవలం మంచితనం మాత్రమే కాదు, ఒక మనిషి సమాజంలో నిలబడడానికి, సంస్కారవంతంగా బ్రతకడానికి అత్యంత ఆవశ్యకమైన జీవితపు పునాదులవి.
3: మన పెద్దవాళ్ళు ఓపినమ్మకి ఊరంతా చుట్టారు.

0: అని కోపానికి ఓర్పు దివ్యౌషధం అని ఊరికే అనలేదు. ఒక నది ప్రశాంతంగా ఉన్నప్పుడే అందులో మన నీడ స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మనసు ఓర్పుగా సహనంతో ఉన్నప్పుడే మనిషికి ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వస్తుంది. పెద్దవారు అనుభవంతో గ్రహించిన సత్యం ఏంటంటే కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా నాశనానికి దారితీస్తుంది. అందుకే ఏ సమస్య వచ్చినా కాస్తంత ఓపిక పట్టరా, తొందరపడకు అని మన హితవు కోరి చెప్తూ ఉంటారు.
1: అవునమ్మా, అసలు ఒక మనిషికి ఓర్పు సహనం ఎందుకంత అవసరం అంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు నష్టాలు అవమానాలు అనుకోని ఆటంకాలు ఎదురైనప్పుడు అధైర్యపడిపోకుండా ఆవేశపడి కోపాన్ని ప్రదర్శించకుండా ఎదురొడ్డి నిలబడడానికి ఓర్పే అతి పెద్ద బలం. ఓర్పు ఉన్న మనిషి తుఫాన్ని కూడా తట్టుకుని నిలబడే వృక్షం లాంటివాడు. అదే సహనం లేని మనిషి చిన్న గాలివానికే కూలిపోయే ఎండుటాకు లాంటివాడు అన్నమాట.
0: కుటుంబ బంధాలు కలకాలం నిలవాలన్నా, సమాజంలో నలుగురి గౌరవం పొందాలన్నా, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నా ఓర్పు సహనాలే అసలైన ఇంధనం. మన పెద్దలు చూపిన ఆదర్శ మార్గంలో నడుస్తూ మనలోని ఆవేశాన్ని నిగ్రహించుకుని ఓర్పుతో అడుగులు వేసినప్పుడే మనిషి జన్మకు ఒక పరిపూర్ణత సార్థకత లభిస్తాయి.
1: అవునమ్మా, కేవలం సైద్ధాంతికంగానే కాకుండా ఈ ఓర్పు సహనం వల్ల మన దైనందిన జీవితంలో దక్కే ప్రత్యక్ష లాభాలు, సమాజంలో గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే మార్గాలు, ఎన్ని రకాల ఆటంకాలు అవరోధాలు ఎదురైనా చివరికి విజయాన్ని ఎలా సాధించవచ్చో లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓర్పు అనేది బలహీనత కాదు, అది ఒక మనిషి సాధించగలిగే అతిపెద్ద మానసిక శక్తి.
0: ఓర్పు సహనం వల్ల కలిగే మొదటి మరియు అతిపెద్ద లాభం మానసిక ప్రశాంతత. మనసుకు శాంతి లభించినప్పుడు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో లేదా నలుగురిలో ఉన్నప్పుడు తోటివారి మాటలను ఓపికగా వినడం వల్ల అనవసరమైన పొరపాట్లు సందేహాలు తొలగిపోయి ఆత్మీయ బంధాలు మరింత బలపడతాయి.
1: ఇక రెండవది ఏంటంటే గొడవలు ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా జీవించడం. ఈ రోజుల్లో సమాజంలో చూస్తున్న సగం గొడవలకి, రోడ్డు ప్రమాదాలకి, కోర్టు కేసులకి, చివరికి కుటుంబాలు విడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఓర్పు లేకపోవడమే. ఎదుటివారు ఆవేశంలో ఒక మాట అన్నప్పుడు లేదంటే మనకు నచ్చని పని చేసినప్పుడు మనం కూడా వెంటనే ఆవేశపడిపోయి ప్రతిస్పందిస్తే అక్కడ గొడవ పెద్దదవుతుంది. కానీ ఆ క్షణంలో ఒక్క నిమిషం ఓర్పు వహిస్తే ఎదుటివారి ఆవేశం చల్లారుతుంది, పెద్ద ఘర్షణ నిమిషాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. కోపంతో సాధించేది ఏది ఉండదు, సహనంతో గెలవలేనిది ఏది ఉండదు అనే నిజాన్ని గ్రహిస్తే సమాజంలో గొడవలనేవి ఉండవు.
0: మరి గొడవలు లేని జీవితమే అసలైన స్వర్గం. ఇక మూడోది అత్యంత ప్రాముఖ్యమైనది, ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి విజయం సాధించడం. చరిత్ర తిరిగేస్తే గొప్ప విజయాలు సాధించిన మహాత్ములు, శాస్త్రవేత్తలు, నాయకులు ఎవరూ కూడా ఒక్కరోజులో లేదా సులువుగా ఆ స్థాయికి చేరుకోలేదు. వారి మార్గంలో వేలాది అవమానాలు, కష్టాలు, వైఫల్యాలు ఎదురయ్యాయి. కానీ వారెవరూ కూడా అదరిపడలేదు, సహనాన్ని కోల్పోలేదు, ఓర్పుతో నిలకడగా శ్రమించి చివరకు ప్రపంచం ఇచ్చే గొప్ప విజయాలు సాధించారు.
1: అవునమ్మా, విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టు అయిపోదు, అది మొలకెత్తి ఎదుగుతూ ఎండకి ఎండి వానకి తడిసి గాలివానల్ని తట్టుకుని ఓర్పుగా నిలబడితేనే చివరకు తీయటి పండ్లని ఇస్తుంది. అలాగే మనిషి జీవితంలో అనుకున్న లక్ష్యాలని చేరుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు రావచ్చు, ఉద్యోగంలో ఒత్తిళ్లు రావచ్చు, అనుకున్న పనులు ఆలస్యము కావచ్చు. కానీ నా టైం వస్తుంది అని ఓర్పుతో శ్రమిస్తూ ఉంటే విజయం ఖచ్చితంగా మన పాదాక్రాంతం అవుతుంది.
0: ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తాత్కాలికంగా గెలిచినట్లు అనిపించినా చివరికి ఓటమిని కన్నీళ్లను మిగిల్చుతాయి. కానీ సహనంతో అడుగులు వేసేవారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాలం వారికే చేకూరుతుంది. మరి ఓర్పు ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తమలోని ఆవేశాన్ని, తొందరపాటుతనాన్ని విడిచిపెట్టి ఓర్పు సహనాలను తమ జీవితంలో భాగం చేసుకోవాలి.
1: ఓర్పు సహనం వల్ల కలిగే లాభాలు, గొడవలు లేని ప్రశాంత జీవితం మరియు ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి లభించే విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ సమాజాన్ని లోతుగా గనక పరిశీలిస్తే ఓర్పు సహనం ఉన్నవాళ్ళకి, అవి లేని వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో మనం విశ్లేషించుకోవాలి. సమాజంలో వారికి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి, సమాజంలో వారికి లభించే గౌరవ మర్యాదలు ఎలాంటివి, చివరికి వాళ్ళ జీవితాలు ఇతరులకి ఎలా ఆదర్శంగా నిలుస్తాయో వివరంగా అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా.
0: అవునన్నయ్య, సమాజం అనేది ఒక రంగుల ప్రపంచం. మరి ఇందులో ప్రతిరోజు రకరకాల మనస్తత్వాలున్న మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ఓర్పు సహనం ఉన్న వ్యక్తి

0: సమాజంలో అడుగుపెడితే ఆయన చుట్టూ ఒక ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే సహనం లేక ప్రతి చిన్న విషయానికి ఆవేశపడే వ్యక్తి అడుగు పెడితే అక్కడ భయం, అశాంతి రాతిమేల్తాయి. ఓర్పు ఉన్నవారికి లేని వారికి సమాజంలో లభించే గుర్తింపు, ఆదరణ పూర్తి భిన్నంగా ఉంటాయి.
1: కరెక్ట్ అమ్మా. మొదటగా ఓర్పు సహనం లేని వాళ్ళు ఎదుర్కొనే అవాంతరాలు, ఘర్షణల గురించి మాట్లాడుకుంటే, ఓర్పు లేని వ్యక్తికి సమాజంలో ప్రతి క్షణం ఒక యుద్ధం లాంటిదే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న ట్రాఫిక్ జామ్ అయినా, పక్కవాడు కాస్త గట్టిగా మాట్లాడినా, ఆఫీసులో పై అధికారి ఒక మాట అడిగినా, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైనా సలహా ఇచ్చినా, సహనం లేని వాళ్ళు వెంటనే ఆవేశంతో రగిలిపోతారు. ఆ క్షణిక ఆవేశంలో వాళ్ళు మాట్లాడే అసభ్యకరమైన మాటలు, చేసే దౌర్జన్యాలు వారి నాశనానికి నాంది పలుకుతాయి.
0: సహనం లేని వారు చిన్న సమస్యను కూడా కొండంత రచ్చగా మారుస్తారు. రోడ్ల మీద జరిగే చిన్న చిన్న బండి రాపిడులకు ఓపిక లేక కొట్టుకుని రక్తపాతాలు సృష్టించుకుని జైలు పాలైన వార్తల్ని మనం రోజు చూస్తూనే ఉన్నాం. అలానే కుటుంబాల్లో, వ్యాపారాల్లో ఓర్పు లేకపోవడం వల్ల భాగస్వామ్యాలు దెబ్బతిని కోట్ల చుట్టూ తిరుగుతూ సర్వస్వం కోల్పోతూ ఉంటారు. చివరికి వీరికి సమాజంలో దక్కేది కేవలం అవివేకి, ఆవేశపరుడు, ఆవేశంతో నాశనమయ్యే రకం అనే ముద్ర తప్ప మరొకటి ఉండదు.
1: ఇక ఓర్పు సహనం ఉన్నవాళ్ళు ఎదుర్కొనే అవాంతరాల్ని అధిగమించే తీరు చూస్తే నిజంగా అబ్బురపరుస్తుంది అనుకో. ఓర్పు ఉన్నవాళ్ళకి కూడా జీవితంలో కష్టాలు, అవాంతరాలు, నిందలు, అవమానాలు ఎదురవుతాయి. కానీ వాళ్ళు ఆ నిందలకి వెంటనే ఆవేశంతో సమాధానం చెప్పరు. ఎదుటి వాళ్ళు నిందించినా, కుట్రలు పన్నినా మౌనంగా ఓర్పుగా స్వీకరిస్తారు. మన శ్రమ, మన ప్రవర్తనే కాలక్రమేణా సమాధానం చెప్తుంది అని నమ్ముతారు. ఆటంకాలు ఎదురైనప్పుడు సమస్య వైపు కాకుండా పరిష్కారం వైపు దృష్టి సారిస్తారు. అందుకే వారు ఎంత పెద్ద గాలి వాననైనా సులువుగా దాటగలరు.
0: ఇక సమాజంలో వీరిద్దరికి లభించే గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఓర్పు సహనం లేని వారిని చూసి జనం భయపడచ్చు లేదా పక్కకు తప్పుకోవచ్చు. కానీ ఆ భయం గౌరవం కానే కాదు. వారి ముఖం ముందే నవ్వుతూ మాట్లాడినా వెనుక మాత్రం అసహ్యించుకుంటూ ఉంటారు. మరి ఆయనతో మాట్లాడితే మనకే తలనొప్పి, ఆయనకు అసలు ఓపికే లేదు అని నలుగురు దూరం పెడతారు. క్రమక్రమంగా వారు కాస్త ఒంటరి వారైపోతారు.
1: అదే ఓర్పు సహనం ఉన్న వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం వర్ణనాతీతం. ఏదైనా పంచాయతీ వచ్చినా, కుటుంబంలో పెద్ద సమస్య వచ్చినా, కాలనీలో నిర్ణయం తీసుకోవాలన్నా సమాజం అంతా ఓర్పు ఉన్న వ్యక్తి దగ్గరికే వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా వింటారు, మంచి పరిష్కారం చెప్తారు అని నమ్ముతారు. ఆయన లేకపోయినా ఆ మాటని, ఆయన వ్యక్తిత్వాన్ని నలుగురు కీర్తిస్తారు. ఆయన ప్రశాంతత, ఆయన ఓర్పు ఆయనకి సమాజంలో అత్యున్నతమైన పీఠాన్ని వేసి గౌరవిస్తాయి. సో లిజనర్స్, ఓర్పు సహనం గురించిన విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు శ్రోతలందరికీ ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
2: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.

0: ಆದಿತ್ಯ ಇಎನ್ಟಿ ಕೇರ್, ಸ್ಪಂದನಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಿಲ್ಡಿಂಗ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
1: ರಾತ್ರಿ 7 ನುಂಚಿ 8 వరకు మీ రేడియో విష్ణు 90.4 లో.
2: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
3: ఇక మరి వీరి జీవితాలు ఇతరులకు ఎలా ఆదర్శంగా నిలుస్తాయి అనే విషయానికి వస్తే, సహనం లేక

0: ఉంటే ఆ పిల్లలు సమాజంలో అత్యుత్తమ పౌరులుగా ఎదుగుతారు. వారి కుటుంబం సమాజానికే ఒక నమూనాగా నిలుస్తుంది. ఓర్పుతో బతికే ప్రతి సామాన్య మనిషి కూడా తన ఇరుగు పొరుగు వారికి, తన సంతానానికి ఒక నిశ్శబ్ద మార్గదర్శిగా మారిపోతాడు. మన ఆవేశం తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుందేమో కానీ మన ఓర్పు యుగయుగాల గౌరవాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది.
1: మరి ఇప్పటికైనా మనందరం ఆలోచించాలి, ఆవేశాన్ని, తొందరపాటుతనాన్ని తరిమేసి ఓర్పు, సహనాలను మన శ్వాసగా, ధ్యాసగా మార్చుకోవాలి. నలుగురిలో గౌరవంగా బ్రతకాలన్నా, మన సంతానానికి ఆదర్శంగా నిలవాలన్నా ఓర్పు ఒక్కటే నిజమైన రాజమార్గం. సమాజంలో ఓర్పు, సహనం ఉన్నవారికి దక్కే గౌరవ మర్యాదలు, అవి లేనివారు కొని తెచ్చుకునే నష్టాల గురించి ఎంతో అద్భుతంగా ముచ్చటించుకున్నాం కదా. కానీ ఓర్పు, సహనం అనేవి మరి ఏదో నిన్నగాక మొన్నొచ్చిన కొత్త భావనలు కావు. మన మానవ చరిత్రలో, మన పవిత్ర ఇతిహాసాల్లో, పురాణాల్లో ఓర్పు మరియు సహనం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి ప్రాచీన కాలం నుంచి వచ్చే ఈ రెండు గుణాలను మానవ జీవితానికి పరమావధిగా బోధిస్తూ వచ్చింది. మరి ఈ మహత్తరమైన ఘట్టాల్ని ఒక్కసారి స్మరించుకుంటే మనందరికీ కూడా ఎంతో కనువిప్పు అనేది కలుగుతుంది.
0: అవునమ్మా, మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు, పురాణాలని తిరిగేస్తే ఓర్పు, సహనానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచే పాత్రలు ఎన్నో కనిపిస్తాయి. మొదటిగా రామాయణ విషయానికి వస్తే, శ్రీరాముడిని రామో విగ్రహవాన్ ధర్మ అని మాత్రమే కాదు, క్షమయ పృథ్వీహి సమహ అంటే ఓర్పులో, సహనంలో ఈ భూదేవితో సమానమైన వాడు అని మహర్షులు కీర్తించారు. పట్టాభిషేకం జరుగుతుందని సంతోషించే క్షణంలో కైకేయి కోరిక మేరకి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాలని తెలిసిన శ్రీరాముడు ఏమాత్రం ఆవేశపడలేదు, కోపగించుకోలేదు. అత్యంత సహనంతో, చిరునవ్వుతో తండ్రి మాటని శిరసా వహించి అడవులకి వెళ్లాడు.
1: శ్రీరాముడి ఆ ఒక్క క్షణం ఓర్పు, సహనమే ఆయన్ని కేవలం ఒక రాజుగా కాకుండా జగత్తంతా పూజించే మర్యాద పురుషోత్తముడిగా నిలబెట్టింది. అలానే రామాయణంలోని శబరి కథను చూస్తే, తన గురువు చెప్పిన మాటపై నమ్మకంతో శ్రీరాముని రాక కోసం ఏళ్ల తరపడి ఓర్పుగా, సహనంతో ఎదురుచూసింది. ఆ సుదీర్ఘమైన ఓర్పే చివరికి శ్రీరామచంద్రుడి ఆత్మీయ ఆలింగనాన్ని, ముక్తిని ప్రసాదించింది. ఓర్పుతో కూడిన నిరీక్షణ ఎన్నటికీ వృధా పోదు అనడానికి శబరి భక్తి ఒక దివ్యమైన ఉదాహరణ.
0: ఇక మహాభారతం వైపు వస్తే, ధర్మరాజు ఓర్పుకు, సహనానికి పరాకాష్ట. కౌరవులు జూదంలో మోసం చేసి రాజ్యం లాక్కున్నా, ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగినా, 12 ఏళ్ల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చినా, ధర్మరాజు తన ఓర్పుని, ధర్మాన్ని ఎప్పుడూ వేళ్లేదు. భీమార్జునులు ఆవేశంతో రగిలిపోతున్నప్పుడు కూడా ధర్మరాజు శాంతంతో, సహనంతో వారిని అదుపు చేశాడు. ఓర్పు ఉన్నచోటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్నచోటే విజయం ఉంటుంది అని నిరూపించి చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించి సామ్రాజ్యాన్ని ఏలాడు.
1: ఇక అలానే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ, శిశుపాలుడి కథ కూడా మనకు అపారమైన కనువిప్పు కలిగిస్తుంది. శిశుపాలుడు నిండు సభలు శ్రీకృష్ణుణ్ణి విపరీతంగా దూషిస్తున్నప్పటికీ, కృష్ణుడు తన మేనత్తికిచ్చిన మాట ప్రకారం 100 తప్పుల వరకు అత్యంత సహనంతో, చిరునవ్వుతో భరించాడు. ఇక తన వద్ద సమర్థత, ఆయుధం అంటే సుదర్శన చక్రం ఉన్నప్పటికీ, సకాలం వచ్చే వరకు ఓర్పు వహించడమే నిజమైన శక్తి అని భగవంతుడి ఆచరించి చూపాడు.
0: ఇక పురాణాలలో మహర్షుల కథలు చూస్తే, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుల కథ మనకి ఎంతో నేర్పుతుంది. విశ్వామిత్రుడు ఎంతటి తపోశక్తి ఉన్నవాడైనా ఆవేశం, కోపం వల్ల తన తపోఫలాన్ని పదే పదే కోల్పోయేవాడు. కానీ వశిష్ఠ మహర్షి మాత్రం అపారమైన ఓర్పుతో, సహనంతో ఉండడం వల్లే బ్రహ్మర్షి స్థానాన్ని పొందగలిగాడు. చివరికి విశ్వామిత్రుడు కూడా తన కోపాన్ని జయించి ఓర్పును అభ్యసించిన తర్వాతే బ్రహ్మర్షిగా మారగలిగాడు. అంటే ఎంతటి జ్ఞానం ఉన్నా సహనం లేకపోతే రాణించలేరని ఈ ఘట్టం స్పష్టం చేస్తూ ఉంది.
1: ఇక మానవ చరిత్రలోకొస్తే గౌతమ బుద్ధుడి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన ఉంది. ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని వద్దకు వచ్చి విపరీతంగా తిట్టి ముఖంపై ఉమ్మివేశాడు. మరి బుద్ధుడు ఏమాత్రం కోపగించుకోకుండా అత్యంత సహనంతో, నీవు చెప్పాలనుకున్నది పూర్తయిందా అని అడిగాడు. ఆ ఓర్పును చూసి ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో బుద్ధుని పాదాలపై పట్టాడు. మరెవరైనా నీకు బహుమతి ఇచ్చినప్పుడు నీవు తీసుకోకపోతే అది ఎవరి వద్ద ఉండిపోతుంది? వారి వద్దే కదా. అలానే నీ కోపాన్ని, దూషణను నేను స్వీకరించలేదు అని బుద్ధుడు చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి.
0: ఇక ఆధునిక చరిత్రలో మహాత్మాగాంధీ ఆచరించిన అహింస, సత్యాగ్రహం వెనుక ఉన్నది అపారమైన సహనమే. బ్రిటిష్ వారు లాఠీలతో కొడుతున్నా, జైళ్లలో పెడుతున్నా ఏమాత్రం హింసకి దిగకుండా అత్యంత ఓర్పుతో పోరాడి ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని మోకాలిపై నిలబెట్టి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. గాంధీగారి ఓర్పు

0: నేతలకే కాకుండా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ప్రపంచ నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది.
1: ఇతిహాసాలైనా పురాణాలైనా మానవ చరిత్రైనా మనకు చెబుతున్న పరమసత్యం ఒక్కటి, ఓర్పు సహనం అనేవి చేతకానితనం కావు. అవి మహాత్ములు వీరులు ప్రదర్శించే అత్యున్నతమైన ఆభరణాలు. ఆవేశం అనేది క్షణికమైన నాశనాన్ని ఇస్తే, ఓర్పు యుగ యుగాలు నిలిచే అమరత్వాన్ని విజయాన్ని ఇస్తుంది. ఈ కథలు ఘట్టాలు కేవలం వినడానికి మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో ఆచరించి చూపడానికే అని మనం గ్రహించాలి.
2: మన మహర్షులు మహనీయులు నడిచిన ఆ ఓర్పు సహనాల బాటలోనే మనం కూడా నడుద్దాం. మన ఆవేశాన్ని నిగ్రహించుకుని ప్రశాంతమైన ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి మన వంతు పాత్ర పోషిద్దాం. చరిత్ర ఇచ్చిన స్ఫూర్తితో అడుగులు వేద్దాం. ఓర్పు సహనాలతో మన జీవితాల్ని ధన్యం చేసుకుందాం.
1: మన భారతీయం అందించిన పరమ పవిత్రమైన యోగా శాస్త్రంలో, ముఖ్యంగా మహర్షి పతంజలి ప్రసాదించిన యోగా సూత్రాల్లో కూడా ఓర్పు సహనాలకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. యోగా అంటే కేవలం రకరకాల ఆసనాలు వేయడం, శరీర వంగడాలు చేయడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ మనసును అదుపులో ఉంచుకోవడం, అత్యంత ఓర్పును సహనాన్ని అలవర్చుకోవడమే అసలైన యోగం అని యోగ సూత్రాలు స్పష్టంగా బోధిస్తాయి.
2: అక్షరాల ఆధ్యాత్మికత శాస్త్రీయ దృక్పథంతో కూడిన పరమ సత్యాన్ని తీసుకొచ్చావమ్మా. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పిన అష్టాంగ యోగంలో మొదటి రెండు మెట్లు ఏంటో తెలుసా? యమం మరియు నియమం. ఇందులో యమంలో చెప్పబడింది అహింస, క్షమ, ధృతి, ఓర్పు అనేవి మనిషి సమాజంలో ఎలా సహనంతో జీవించాలో నేర్పుతాయి. మహర్షి పతంజలి యోగానికి ఇచ్చిన అసలైన నిర్వచనం అదే. మనసులో నిరంతరం లేచే ఆవేశం, కోపం, ఆందోళన లాంటి అలజడిని అదుపు చేసి మనసును అత్యంత సహనంతో ప్రశాంతంగా ఉంచడమే యోగం.
1: మరి ఎంత లోతైన అర్థం తాగుందో కదా. అంతేకాదు, యోగ సూత్రాల్లో మైత్రి కరుణా ముదితో ప్రేక్షణం అనే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. అంటే సమాజంలో రకరకాల మనస్తత్వాలున్న మనుషులు ఎదురైనప్పుడు మనం వారితో మైత్రితో, కరుణతో, సంతోషంతో పాటు కొన్నిసార్లు ఉపేక్ష అంటే సహనాన్ని భరించడం అంటే పట్టించుకోకపోవడం ఇటువంటివి ఉండాలని వహించాలని చెప్తుంది. ఎదుటివారి తప్పులను లేదా అసహన ప్రవర్తనను ఓర్పుతో భరించడమే యోగా మార్గంలో నడిచే సాధకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం.
2: ఇక యోగా సాధనలో మూడో మెట్టైన ఆసనం గురించి చెప్తూ స్థిర సుఖం ఆసనం అన్నారు. అంటే ఏ ఆసనంలోనైనా కదలకుండా స్థిరంగా సుఖంగా ఉండగలగాలి. దానికి అపారమైన శరీరానుకూలతతో పాటు అపరిమితమైన ఓర్పు కావాలి. ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాసని పీల్చి లోపల ఆపి ఉంచడం కూడా మనలో సహన శక్తినే పెంపొందిస్తూ ఉంటుంది. అంటే మన శ్వాసపై నియంత్రణ సాధిస్తే మన ఆవేశం మీద, కోపం మీద కూడా నియంత్రణ వస్తుంది అని యోగ శాస్త్రం నిరూపించింది.
1: ప్రతిరోజు యోగా ధ్యానం చేసే వ్యక్తుల్లో కోపం, తొందరపాటుతనం తగ్గి అపారమైన ఓర్పు, సహనం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని నేటి ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. మన యోగ సూత్రాలు మనకు నేర్పిన ఈ ఓర్పు సహనాలను కేవలం యోగ మెట్ మీదే కాకుండా మన ఇంట్లో, సమాజంలో, ఉద్యోగంలో, నిత్య జీవితంలో ఆచరించి చూపినప్పుడే మన సాధనకు సార్థకత అనేది లభిస్తుంది.
2: అవునమ్మా, ఈరోజు ముచ్చట్ల ద్వారా మనం తెలుసుకున్న నిజమైతే మాత్రం ఒక్కటే, ఓర్పు సహనం అనేవి కేవలం రెండు పదాలైతే కావు. అవి మన సమాజంలో ప్రశాంతతని, మానవత్వపు మనుగడను నిలబెట్టే అతిపెద్ద ప్రాణవాయువులు.
1: మనం ఎంత సంపాదించినా, ఎంతటి సాంకేతికత ప్రగతి సాధించినా ప్రశాంతత లేని జీవితం, తోటి మనిషిని గౌరవించని సమాజం శూన్యంతో సమానం. మన ఆవేశం, మన స్వార్థం, మన తొందరపాటుతనం వల్ల ఎన్నో కుటుంబాల్లో శోకం నిండుతోంది. ఎంతో మంది పసిపాపలు, వయోవృద్ధులు నరకం అనుభవిస్తున్నారు. ఆవేశాన్ని జయించిన రోజే అసలైన విజయం మొదలవుతుంది. మన ఇళ్లలో పసిపాపల కేరింతలు నిలవాలన్నా, మన సరిహద్దుల్లో ప్రశాంతత విలసిల్లాలన్నా, మన వీధుల్లో సురక్షితమైన వాతావరణం నెలకొనాలన్నా ఆ మార్పు నేను అని వ్యక్తి నుంచి మొదలవ్వాలి. ఓర్పుతో కూడిన మౌనం ఒక అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. సహనంతో వేసే ప్రతి అడుగు ఒక శాశ్వతమైన విజయాన్ని అందిస్తుంది. లిజనర్స్, మరింతవరకు రేడియో విజన్ 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఓర్పు సహనం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నా కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
2: మీ ప్రసాద్.

ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిజినెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఈనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్.

0: opposite Venugopal Swami Temple, Sunday Market, Bhimvaram. Contact 9703334116, 9703331022.
1: Vanilla Enterprises, Amaron మరియు Luminous ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Vanilla Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో Luminous ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Vanilla Enterprises, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ బిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఆవగింజంత నమ్మకం చాలు ఆపదను దాటిస్తుంది. మరి ఆవగింజంత అపనమ్మకం రోగమై దహించి వేస్తుంది కదండి. అంటే ఆవగింజంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది కదండి, అంటే ఆవగింజంత నమ్మకం ఉంటే చాలట ఆపదను దాటించేస్తుందట. అలానే ఆవగింజంత అపనమ్మకం ఉంటే చాలంట రోగమై దహించి వేస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు భీమవరం నుండి పిన్ని గారు, బాబే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి పిన్ని గారు, బాబే గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అమ్మ విజయమ్మ, నువ్వు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలా ఈరోజు విశాఖపట్నం అపురూప స్నేహమాల మరి గ్రూప్ 5 వసంతాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గ్రూప్ ఇలానే 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అంటున్నారు. ఇక అలానే మరి ఈ గ్రూప్ యొక్క ఆర్గనైజర్ పాలూరి కామేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహబంధం చిత్రం నుండి టైటిల్ సాంగ్ని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి తప్పకుండా మరి గ్రూప్ ఇలానే మీరన్నట్టుగానే 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరలిని గ్రూప్ ఆర్గనైజర్ అయినటువంటి పాలూరి కామేశ్వరరావు గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమితో మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు సోమవారం కదా, మరి శివుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి మరి శివుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శివ ఈ శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి కదండి. శివ అనే నామం అత్యంత పవిత్రమైంది, మంగళప్రదమైంది. ఈ ఒక్క పేరులోని అనేక దివ్యమైన గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. శివ అంటే కలగబోయే శ్రేయస్సును ప్రసాదించేవాడు, అరిష్టాలను నాశనం చేసేవాడు, సుఖశాంతులను కలిగించేవాడు, శుభాలను అందించేవాడు, దైన్యతను ప్రసాదించేవాడు, భక్తుల కోరికలను తీర్చేవాడు, సృష్టికి మూల కారణమైన పరబ్రహ్మ స్వరూపుడు. అంతేకాకుండా మరి కుత్సితమైన ఆలోచనలు తొలగించి అశుభాలను దూరం చేసి మంచితనం, పవిత్రత, కరుణ, క్షమ వంటి దైవగుణాలను ప్రసాదించేవాడు కూడా. అందుకే ఆయన్ని ఆరాధించే వారికి కూడా ఆ దివ్య గుణాలు అలవడతాయి. మరి రుద్రుడు అంటే ఎవరు? శివునికి రుద్రుడు అనే నామం కూడా ఉంది. రుద్రుడు అంటే రోదనాన్ని, దుఃఖాన్ని తొలగించేవాడు అనర్థం. మనిషి పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. దుఃఖం లేని జీవితం ఎలా ఉండదు, అలలు లేని సముద్రం కూడా అలానే ఉండదు. ఎలా సముద్రపు అలలు జలాలను కల్లోలం చేస్తాయో అలానే జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, నిరాశలు మనిషిని కృంగదీస్తాయి. అటువంటి సమయంలో మనిషికి ఓదార్పు, ధైర్యం, దైవ బలం అవసరం. ఆ బలాన్ని ప్రసాదించేది శివారాధని. ఇక స్థాణువు అనే పేరులోని ఆంతర్యం గురించి తెలుసుకుందాం. మరి శివునికి స్థాణువు అనే మరో నామం ఉంది. స్థాణువు అంటే కేవలం రాయిలా నిలబడినవాడు అని కాదు, ఎంతటి విపత్తు వచ్చినా మనస్సు చలించకుండా నిలబడే అచంచలమైన మానసిక స్థైర్యానికి ప్రతీక. ప్రళయం సంభవించినా కదలని స్థిరత్వం, లోకాలన్నింటినీ దహించగల హాలాహల విషాన్ని సైతం తన కంఠంలో

నిలుపుకున్న ధైర్యం శివుని మహోన్నత గుణాలు. ఈ గుణాలే ప్రతి మనిషికి అవసరం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడే ఆత్మబలం కలగాలి. జీవితాన్ని విజయపదంలో నడిపించుకోవాలంటే శివారాధనే ఉత్తమ మార్గం. ఇకలానే కామాన్ని జయించిన మహాదేవుడు. మరి మనిషిని అధపాతాళానికి నెట్టివేసేది అదుపులేని కామం. కోరికలకు హద్దుండాలి, ధర్మానికి లోబడి జీవించాలి. నియంత్రణ లేకుండా కోరికల వెంట పరిగెత్తితే అది వ్యక్తికి సమాజానికి కూడా హానికరం. శివుడు మాత్రం కోరికలకు అతీతుడు. ఆయనకు వ్యక్తిగత ఆశలు లేవు, సమస్త లోకాల శ్రేయస్సే ఆయన సంకల్పం. శివుని తపస్సును భంగం చేయడానికి మన్మధుడు పుష్పబాణాలు సంధించాడు. కానీ సంయమనానికి ప్రతిరూపమైన శివుడు తన మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అతడిని అనంగుడు అంటే శరీరం లేనివాడుగా మార్చాడు. ఈ సంఘటన మనిషికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదురైనా సంయమనాన్ని కోల్పోకూడదు. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన విలువలను త్యజించకూడదు. యుక్తాయుక్త వివేకంతో ధర్మ మార్గంలో నడవాలి. బిజినెస్ మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు భక్త కన్నప్ప మూవీ నుంచి ఆకాశం దించాలా అనే ఒక చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే శివుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఆదర్శ దాంపత్యానికి ప్రతీక భార్యను తనలో సగ భాగంగా స్వీకరించి అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రదర్శించిన ఘనత పరమేశ్వరునిదే. మరి వివాహానంతరం పార్వతీదేవికి తనలో అర్ధభాగాన్ని కల్పించి స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులుగా అన్యోన్య ప్రేమకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి గృహస్థుడు కూడా పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం, త్యాగంతో కుటుంబ జీవితాన్ని నడిపించాలి. ఇక శివభావనలు చూస్తే ఈ జగత్తంతా కూడా శివమయమే. పంచభూతాల్లో శివుడున్నాడు, సూర్యచంద్రుల్లో శివుడున్నాడు, నక్షత్రాల్లో శివుడున్నాడు, ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి శ్వాసలో శివుడే ఉన్నాడు. సర్వం శివమయం జగత్ అనే భావాన్ని రుద్రాధ్యాయం బోధిస్తుంది. అందువల్ల మనిషి ప్రతి క్షణం శివచింతనలో లీనమై తన జీవితాన్ని శివానందమయంగా, ధర్మమయంగా, పవిత్రంగా మార్చుకోవాలి. శివారాధన అంటే కేవలం పూజలు, అభిషేకాలు చేయడం మాత్రమే కాదు, శివుని వంటి స్థిరత్వాన్ని అలవర్చుకోవడం, సంయమనంతో జీవించడం, ధర్మాన్ని పాటించడం, ప్రలోభాలకు లొంగకుండా ఉండడం, కుటుంబాన్ని ప్రేమతో నడిపించడం, సమస్త లోకాల శ్రేయస్సును కోరుకోవడం, ప్రతి జీవిలో పరమశివుణ్ణి దర్శించడం, ఇదే నిజమైన శివారాధన యొక్క ఆంతర్యం. నమశివాయ అంటే ఆ పరమశివుణ్ణి గుర్తు చేసుకోవడమే, ధ్యానించడం మాత్రమే కాదు. నమశివాయాలు నా అంటే నవం అంటే ఆకాశం అని అర్థం. అలానే మా అంటే మరుత్ అంటే వాయువు, సి అంటే సికే అనగా అగ్ని అనర్థం. అలానే వా అంటే వారి అనగా జలం, యా అంటే యజ్ఞం, యజ్ఞానికి భూమి అని అర్థం వస్తుంది. అయితే ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుణ్ణి నమశివాయ అనే మంత్రంతో స్మరిస్తూ ఉంటాం. ఆ పరమశివుడిలోని స్వార్థం లేనితనం, బోళాతనం కలగరిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెప్తుంది. అలానే మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని వేడుకునేందుకే శివపంచాక్రి స్తోత్రాన్ని రచించారు. ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. విశ్వమంతటా నిండిపోయి ఉన్న పరతత్వాన్ని లింగ రూపంతో పోల్చారు మన పురాణకర్తలు. నిజానికి లింగం అంటే ఏదో ఒక దేవత పేరు చెప్పలేదు, అందరూ అందులోనే ఉన్నారు. లింగము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయమైంది. లింగము అనగా పానపట్టముతో కలుపుకుని అందులో కింద నుంచి మూలములో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పానపట్టం మీద లింగం ఆధారంగా అమ్మవారు ఉంటారు, ఉపరి భాగంలో శివుడుంటాడు. అయితే మనకి లింగం అనగానే శివుడే గుర్తుకొస్తాడు. అందుకొక కారణం ఉంది. పూర్వం భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారని పరీక్ష కోసం వెళ్లారని మనకి వెంకటేశ్వర మహత్యంలో చెప్పారు కదా. మరి అందులో శివుడు భూలోకంలో మీ శరీర భాగాలకే పూజలు జరుగుతాయి అని చెప్పించారు. అందుకే శివుడికి లింగ పూజ చేస్తారు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, లింగ పూజ చేస్తున్నాం అంటే ఒక్క శివుడిని అని భావించగా విశ్వమంతా నిండి నిబిడీకృతమైన విరాట్ పురుషునికి పూజ చేస్తున్నా అని అనుకోవాలి. లింగానికి అసలైన అర్థం మన కళ్ళ ముందే ఉంది. లింగానికి ఆధారమైన పానవట్టం భూమిగా

భూమి మీద ఉన్న అంటే మనం బ్రతకడానికి ఉపకరంగా ఉన్నవి గాలి, నీరు, అగ్ని, కాంతి, చెట్లు అని అమ్మతత్వం. ఉపరి భాగమైన ఆకాశ శివతత్వం. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది. గౌరీదేవి విష్ణుమూర్తి చెల్లెలు కనుక పరాశక్తి లక్షణాలు విష్ణుతత్వంలోనూ కనిపిస్తాయి. అప్పుడు శివునిలోని గౌరమ్మ ఎలాగో ఉంది కనుక అంటే అర్ధనారీశ్వర తత్వం ఉంది ఇక్కడ. మరి నారాయణుడిని కూడా కొందరు భావిస్తూ ఉంటారు. అప్పుడు శివకేశవులకు భేదం లేదు కనుక ఇద్దరిని పూజించినట్లవుతుంది. యద్భావం తత్వవతి అంతే కదండి. ముఖ్యంగా లింగ పూజ ఉద్దేశ్యం విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి ప్రతి విషయంలో, ప్రతి వస్తువులు, ప్రతి మనిషిలో పరమాత్మని చూడటమే ప్రధాన లక్ష్యంగా సాగాలి. విరాట్ పురుషుడు అనగానే మగవాడా లేక స్త్రీనా అని ప్రశ్నలు వేసుకోకుండా ఉండాలి. మరి కృష్ణ భగవానుని విశ్వరూప సందర్శనలో తత్వం కూడా అదే. భగవద్గీతలో చెప్పారుగా, నేను పురుషుణ్ణి కాను, స్త్రీని కాను, జ్యోతి స్వరూపాన్ని అని అలానే పూజించండి. పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత స్థితి అదే. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి పరమశివుడి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి శ్రీ పట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం డమరకం చిత్రం నుండి శివశివ శంకర్ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లయితే చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విశాఖపట్నం అపురూప స్నేహమాల నుండి. మరి అపురూప స్నేహమాల సెక్రటరీ తలారి తాతారావు గారు, మాణిక్యాలరావు గారు, రామకృష్ణ గారు, ధర్మలింగం గారు, బండి ఈశ్వరరావు గారు, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా అపురూప స్నేహమాల వాట్సాప్ గ్రూప్ మరి 5 ఇయర్స్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. అలానే మా అపురూప స్నేహమాల ఆర్గనైజర్ అయినటువంటి పాలూరి కామేశ్వరరావు గారి పుట్టినరోజు, మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి బొడ్డేటి జగన్నాథరావు గారు, వీరేంద్ర గారు, నాగరాజ్ గారు, అలానే ముగ్గురు శారదలు మరి ప్రేమ గారు, పద్మజ గారు, రత్నం గారు, సుధాకర్ గారు, అంతేకాకుండా అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అపురూప స్నేహమాల మరి వాట్సాప్ గ్రూప్ మరి 5 ఇయర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. మరి అలానే అపురూప స్నేహమాల ఆర్గనైజర్ అయినటువంటి పాలూరి కామేశ్వరరావు గారికి మీ అందరి తరపు నుండి, మీ అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి కామేశ్వరరావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మరి విశ్వరూపం చిత్రం నుండి నూటికో కోటికో ఒక్కరో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా ఫ్రెండ్ అయిన ఓబలేసు గారి కమల పిల్లలైనటువంటి వారి కుమారుడు గుంగటి యశ్విన్, అలానే కుమార్తె గుంగటి యశ్విని మరి పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి నాన్న ఓబలేసు, అమ్మ ప్రశాంతి, అలానే అమ్మమ్మ నాన్నమ్మలు అందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ స్నేహితులైనటువంటి ఓబలేసు గారి కమల పిల్లలైనటువంటి మరి వారి కుమారుడు గొంగటి అశ్విన్, అలానే అశ్వినికి మరి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి యశ్విన్, యశ్విని, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి పంపించారు అనకాపల్లి దగ్గర కసింకోట నుండి. మరి ప్రెసిడెంట్ ఓం రామ్ గారు, త్రినాథరావు గారు, కృష్ణారావు గారు, అట్టా నోకరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర కసింకోట ఎస్ఎస్సీ 1975-76 బ్యాచ్ అసోసియేషన్ మెంబర్ అవసరాల శ్రీనివాసరావు గారు, ఆలూరి కామేశ్వరరావు గారు, గణపతి గారు, మరి ముగ్గురి పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి ఎస్ఎస్సీ 1975-76 బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి కామేశ్వరరావు గారు, గణపతి గారు, శ్రీనివాసరావు గారు, మరి మీ అందరికీ కూడా మరి మీ బ్యాచ్ అందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళాని ఈనాటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి గారు, లలిత, వశిష్ట, ప్రవళిక, కౌండిన్య, తేజ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మరి మాకు మీ ప్రోగ్రామ్స్ అంటే ఎంతో ఇష్టం అంటున్నారు. అండ్ ఇలానే ఈరోజు అపురూప స్నేహమాల ఫౌండర్ మరి పూజలు మా బావగారైన శ్రీ పాలూరి కామేశ్వరరావు గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మా గ్రూప్ను మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా నడుపుతారని, ఆ భగవంతుని ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. అలానే ఈరోజు మా అందరి గురించి మరి వాడే వీడు చిత్రం నుండి నేటికి మళ్ళీ మా ఇంట్లో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. అలానే అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియచేయమంటున్నారు. తప్పకుండానండి, మరొక మారు కామేశ్వరరావు గారి మీ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, అనంతపురం జిల్లా కుడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి సిబ్బందికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న సరదాగా కాసేపు కార్యక్రమం మరి క్రమం తప్పకుండా వింటాము అంటున్నారు. మరి చిన్న చిన్న స్టోరీలు, కథలు చాలా చక్కగా ఉంటున్నాయి. మరి వినిపిస్తున్న విష్ణు మేడంకి, మరి విజయ మామ్కి, విష్ణు వారికి ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మా కోసం శ్రీ మంజునాథ చిత్రం నుండి మహాప్రాణ దీపం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు తిమ్మతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఆగస్టు 10 భరతమాత ముచ్చటపడే ఒక ప్రముఖ వ్యక్తి జయంతి అంటున్నారు. మరి ఆ రోజుల్లో ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న మన తెలుగువారి కోసం, ప్రత్యేకంగా మన తెలుగువారి కోసం ఒక రాష్ట్రం కావాలని పోరాడి, తెలుగువారి కోసం, తెలుగు జాతి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించడంలో సంపూర్ణ విజయం సాధించిన దేశమాత ముద్దుబిడ్డ శ్రీరాములు గారైతే తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు తల్లి కోసం ఒక అద్భుతమైన గీతాన్ని రచించినటువంటి శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి. ఆయన 1914 ఆగస్టు 10 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుపతి పట్టణంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. అయినప్పటికీ మొదటి నుంచి మరి ఆయన స్వతంత్ర భావాలతో జీవించే వ్యక్తి కావడం, మన కులవృత్తి చేయమని తన తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా కులం కన్నా గుణం గొప్పది, భక్తి కన్నా దేశభక్తి గొప్పది అని భావించే వ్యక్తిత్వం, ముక్కుసూటితనం గల వ్యక్తి కావడంతో ఏ ఉద్యోగంలోనూ నిలకడగా ఉండేవారు కాదు. అలా తిరుపతిలో చిన్న చిన్న పనులతో పాటు ఉపాధ్యాయుడుగాను, పరీక్షల పేపర్లను పరీక్షించే అధికారిగాను చేసుకుంటూ, మరొకసారి ఆ పాఠశాలకు సంబంధించిన ఉన్నతాధికారి ఆయన వెనుక నుంచి చూసి అటెండర్ అనుకుని పిలవగా, అతను పొరపాటుగా అనుకున్న తెలిసి తెలియకని ఎదుట మనిషిని తెలిసి తెలియకుండా అమర్యాదగా మాట్లాడటం నిండైన ఆత్మవిశ్వాసం గల సుందరాచార్య గారికి నచ్చక ఆ పని వదులుకోవడం జరిగింది. మరప్పటికీ మనకు రాజధాని లాంటి నగరమైన మద్రాసులో పని వెతుక్కోవడం కోసం వెళ్లగా ఆంధ్రపత్రికా కార్యాలయం అగుపించగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ అన్న, తెలుగువారన్న బహు ఇష్టం కావడంతో ఆ కార్యాలయంలో పని కోసం అడగగా, మరి దృశోద్ధారక బిరుదాంకితులు కాశీనాథుడి నాగేశ్వరరావు పంతులు గారు, మరి నీకు తెలుగు వచ్చా అని అడిగారట. దానికి సుందరాచార్యులు గారు, ఏమికి రాదా అని అడిగారట. దానికి మరేమండి, ఇంతవరకు పని కావాలండి అని నేను కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా అన్నారట. అంటే ఆయన మనస్తత్వం నచ్చిందని చెప్పి నాగేశ్వరరావు పంతులు గారు ఆయనకి ఉద్యోగం ఇచ్చారట. కానీ ఒకనొక వ్యక్తిపై పద్యం వ్రాయవలసి వచ్చినప్పుడు తెలుగు తల్లి కోసం తప్ప నేనెవరి కోసం పద్యం పాట వ్రాయనని ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారట. ఎన్నో పద్యాలు గీతాలు వ్రాసిన ఆయన తన అభీష్టం మేరకు తెలుగు తల్లి కోసం రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను వ్రాసి తెలుగు తల్లికి, తెలుగువారికి అంకితం చేయడం జరిగింది అంటున్నారు. మరి వారికి నివాళి తెలియపరుస్తూ మరి కృష్ణరాజు గారు నటించినటువంటి బుల్లెట్ చిత్రం నుండి బాలుగారు ఆలపించిన కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలు శంకరంబాడి సుందరాచార్య గారి మాతృక వినిపించగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. కళానీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి మరి స్వభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి లేత మనసులు చిత్రం నుండి పిల్లలు దేవుడు చల్లని వారే అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, రమణమ్మ, బ్రహ్మానంద రెడ్డి గారు, సావిత్రి గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి శుభ మధ్యాహ్నం అండి. సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి పరమశివుని గురించి చక్కని మాటలతో మమ్మల్ని అలరించినందుకు అభినందనలు, ధన్యవాదాలు అంటున్నారు. మరి చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు అంటున్నారు. అలానే శారదా చిత్రం నుండి శారదా నన్ను చేరదా అని చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. ఇకనే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి అర్ధనారీశ్వరుడైన శివుని గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు నుంచి జల్సా జానీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అపురూప స్నేహమాల గ్రూప్ మిత్రులకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. అలానే మరి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే కామేశ్వరరావు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి కామేశ్వరరావు గారికి కూడా మీ తరపు నుండి, రేడి విష్ణు తరపు నుండి ఇక్కడ మరో మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.

మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మృత్యంజలి కథ వింటారు. 1000 పున్నముల జీవితాన్ని చూసిన తన కోసం అమావాస్యని మిగిల్చుకున్న మృత్యుడు నిజమైన కీర్తిశేషుడు, జాతి గర్వించదగ్గ కళాకారుడు మాధవరావు గారి అంతిమయాత్ర సాగుతోంది. ఆయన పాతతరం ప్రేక్షకుల అభిమాన చలనచిత్ర నటుడు. తన నటనతోనే కాకుండా గాత్రంతో కూడా పౌరాణిక చారిత్రక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప కళాకారుడు. చేతికి ఎముకలేని రీతిలో అనేక మంది తోటి పేద కళాకారులకు సాయం చేసిన త్యాగశీలి. ఈరోజున తనకంటూ ఏమీ మిగిల్చుకోక ఓ చిన్న అద్దె కొంపలు పేదరికంలో మగ్గుతూ కూడా ఏనాడు ఎవర్ని నిందాపూర్వకంగా ఒక్క మాటైనా అనని మహానుభావుడు మాధవరావు గారి పెద్ద కుమారుడు సూర్యం నిప్పుకుండతో పాడి ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక నలుగురు శవవాహకులు. ఆ వెనుక నాతో పాటు మౌనంగా నడుస్తున్న వారి సంఖ్య 10 లోపే. బాజాలు లేవు, పూలదండలు లేవు, అలంకరించిన ట్రక్కు లేదు, శోకాలు లేవు, బాకాలు లేవు, హంగులేదు, ఆర్పాటం లేదు, ఆదాయం

అంతంత మాత్రంగానే ఉన్నా, నాలాంటి సామాన్యుడు చేసిన ఆర్థిక సాయంతో ఓ మహానుడి మహాప్రస్థానం, ఎవరిదో ఓ అనామకుడి శవయాత్ర సాగుతున్నట్లు. నా గుండెల్లో ఏదో ఘోష. నిస్వార్థపరులైన గొప్ప గొప్ప కళాకారుల జీవితాలు ఇలా ముగించవలసిందేనా? లక్షలు కోట్లు వెనకేసుకోవాలని, తమ పేరు మరుగున పడిపోకముందే పిల్లల్ని తమ స్థానంలో నిలదొక్కునేలా చేసుకోవాలని తలంపు లేకపోవడం వీరికి ఓ శాపమా? నడుస్తున్నాం మౌనంగా తలంచుకుని. ఎడాపెడా కార్లు, స్కూటర్లు, బస్సులు, ఆటోలు పోతూనే ఉన్నాయి. ఒకనాడు ఏ నటుడు వస్తున్నాడంటే కొన్ని గంటల ముందుగాని రోడ్లకి ఇరుప్రక్కల ఇళ్ల మీద చెట్ల మీద జనం కిక్కిరిసిపోయి రెప్పలు వాల్చకుండా ఎదురుతెన్నెలు చూసేవారు ఆ నటుడి అంతిమయాత్ర. ఎవరికీ పట్టనట్టుగా ఇంతలో నా పక్కకొచ్చి నా చేతి మీద సుతారంగా తట్టారు ఎవరు. చటుక్కున తలతిప్పి చూశాను. దీనబంధు ముందు పలకరింపుగా తను వచ్చినట్లుగా అటెండెన్స్ వేయించుకున్నట్లుగా సన్నగా నవ్వబోయాడు. ముభావంగా చూశాను. జేవురించిన నా ముఖాన్ని గమనించిన దీనబంధు ముఖంలో రంగులు మారి చటుక్కున సీరియస్నెస్ కమ్ముకుంది. అంతలోని అది దుఃఖంగా రూపాంతరం చెందింది. రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పుకుని వళ్ళు కుదుపుతూ రోదిస్తూ నడుస్తున్నాను. కోపాన్ని దిగమింగుకుంటూ అప్రయత్నంగాని అతని భుజం మీద చెయ్యేశాను. మానవ సహజమైన ఓదార్పు ధోరణిలో వెక్కిళ్ల మధ్య అంటున్నాడు దీనబంధు, నా జీవితంలో ఇంతకంటే దుర్దినం ఉండదు, ఎంతో చేద్దామనుకున్నాను. ఈ మహాకళాకారుడికి గజారోహణం తప్పకుండా చేయించి గండపిండేరం బహూకరించాలి ఎప్పటికైనా అని ఆశపడ్డాను. తొందరపడ్డారు సారు, నన్ను రుణగ్రస్తుని చేసి వెళ్ళిపోయారు. ఈ క్షోమ ఈ జన్మంతా నేను భరించవలసిందేనా? ఇంకా అతని ముఖంలోని భావాల్ని గమనిస్తూ నడుస్తున్నాను. గత పాతికేళ్లుగా అనేక మందికి సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉన్నాడు దీనబంధు. నాకు తెలుసు. కొద్ది రోజుల క్రితం అతగాడు చేసిన ఘనకార్యం గురించి తెలుసు. సడన్గా నా దృష్టి ఒక వీడియోగ్రాఫర్ మీద పడింది. అతను కెమెరాని దీనబంధు వైపే ఫోకస్ చేసి ఉంచి నడుస్తున్నాడు. మధ్య మధ్య మాధవరావు గారి పార్థివ శరీరం ఉన్న పాడిని, దీనబంధుని ఒకే ఫ్రేమ్లో వచ్చేట్టు షూట్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు. నా ఆలోచనలు 10 రోజుల వెనక్కి సాగాయి. 10 రోజుల క్రితం పరిచయస్తుడైన దీనబంధు పోరు భరించలేక అతని తరపున సన్మానానికి ఒప్పించడానికి నేను మాధవరావు గారింటికి వెళ్ళినప్పుడు ఆయన, ఎందుకయ్యా ఈ వయసులో నాకిప్పుడు సన్మానాలు బిరుదులు, అయినా నా గొప్పేముంది? ఆ రోజుల్లో అపరబ్రహ్మలైన గొప్ప గొప్ప రచయితలు, దర్శకులు నన్ను ఓ మంచి నటుడుగాను గాయకుడుగాను తీర్చిదిద్దడంలో అప్పటి ప్రేక్షకులు మెచ్చుకున్నారు. అయిపోయింది నా జీవితం. ఇంకా నా బాధంతా నా పిల్లల గురించే. బాగా లేట్ మ్యారేజ్ నాది. ఏంటో పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోయాను. నా కోసం నా పిల్లలు చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ల బతుకులు పాపం, వాళ్ళు గౌరవంగా బతకగలిగితే అదే చాలు అన్నారు. నా పట్టు వదలలేదు. నేను కాళ్ళు ఒత్తుతూ బతిమలాడుతూనే ఉన్నాను చాలాసేపు సన్మానానికి ఒప్పుకోమని. సన్మానంలో దీనబంధు 50,000 రూపాయల పరుసని ప్రజెంట్ చేయాలని సరదా పడుతున్నాడని కూడా చెప్పాను. 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన ఆయన నెమ్మదిగా పలికారు. ఆనాటి నా తోటి నటుడు పరమేశ్వరరావు నాకంటే దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని విన్నాను. వయసు ఉద్రేకంతో ఆ రోజుల్లో చెడు వ్యసనాలకి అలవాటు పడి గడించిందంతా తగలేసుకున్నాడు. డబ్బు ప్రస్తుతం నాకంటే అతనికే ఎక్కువ అవసరం. కాబట్టి అతనికి చేయించండి సన్మానం. నాకేదో చారు మజ్జిగతో కాలక్షేపం అయిపోతూనే ఉంది. విస్తుపోయి చూశాను. అంత పేద స్థితిలో ఉండి కూడా కొన్ని దశాబ్దాల క్రితపు తన తోటి కళాకారుడి స్థితిని గురించి ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన ఇంత దీనస్థితికి దిగజారిపోవడానికి అసలు కారణం అర్థమవుతోంది. కాళ్ళు వదలకుండా పట్టుకుని నా మీద ఒట్లేయించుకుని బ్రతిమలాడుతూ విశ్వ ప్రయత్నం మీద ఒక కండిషన్కి నేను తలవగ్గి ఆయన్ని సన్మానానికి ఒప్పించాను. కండిషన్ ఏంటంటే 50,000లో సగం సన్మానం జరిగిన మర్నాడే నేనే పట్టుకెళ్ళి పరమేశ్వరరావు గారికి అందించాలట. కాదనలేకపోయాను. అసలు వారు సన్మానానికి ఒప్పుకున్నందుకు ఆనందించాను. మాధవరావు గారిని ఒప్పించానని నేనంటుండగాని

ఆనందంతో ఎగిరి చిన్నపిల్లవాడిలా గంతులు వేశాడు దీనబంధు. ఆ ఆనందంలో నన్ను కౌగిలించేసుకుని నా బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాడు కూడా. గతంలో ఎవరు ఎంతగా ప్రయత్నించినా సభలకు రావడానికి గాని సన్మానాలకు గాని ఆయన అంగీకరించలేదని అతనికి తెలుసు. మాధవరావు గారికి సన్మానం అంటేనే దీనబంధుకి కంట్రిబ్యూషన్లు, సావనీర్కి అడ్వర్టైజ్మెంట్లు, స్పాన్సర్సు దొరుకుతారని, 50,000 పర్స్ ఆయనకి ఆనందంగానే ఇవ్వగలడని నాకు తెలుసు. సన్మాన కార్యక్రమం ప్రారంభమయ్యింది. మాధవరావు గారి నటనా కౌశలం గురించి, దానశీలత గురించి అనర్గళంగా ఉపన్యసించారు ఇద్దరు వక్తలు. ఆయన ఆ రోజుల్లో గానం చేసిన ఆపాద మధురాలైన గీతాల్ని ఆలపించారు కొందరు గాయకులు. పరుసుని బహుకరిస్తూ దీనబంధు చంద్రుడికో నూలు పోగులా అల్పుడినైన నేను నా శక్త్యానుసారం 50,000 మాత్రమే ఈ జాతి గర్వించే మహాకళాకారుడికి సమర్పించుకోగలుగుతున్నాను అన్నప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి సముద్రఘోషని తలపించేలా కరతాళధ్వనులు చేశారు. వినమ్రతతో తలవంచి నిలబడ్డారు మాధవరావు గారు. ఉపన్యసించమంటే తనకి నోటమాట రావడం లేదని అభినయిస్తూ రెండు చేతులు జోడించారు సభకి. మళ్ళీ చప్పట్లు మారుమోగిపోయాయి. మర్నాడు ఉదయం నా మీదున్న బాధ్యత ప్రకారం 25,000 తీసుకుని వెళ్ళి పరమేశ్వరరావు గారికి అందించడానికి మాధవరావు గారింటికి వెళ్ళాను. రోజులాగే పడకుర్చీలో కూర్చుని ఉన్నారు మాధవరావు గారు. నన్ను చూస్తూనే ఏదో ఇబ్బందికి గురైన వారిలా కదిలారు కుర్చీలో. అర్థం కాలేదు నాకు. అయినా అది గమనించినట్లు రాత్రి సన్మాన కార్యక్రమం చక్కగా జరిగింది కదండి, మరొకసారి కృతజ్ఞతలు నా తరపున మీకు అన్నాను. అదోలా నవ్వారాయన. తెల్లబోయాను. అది ఆయన మార్కునవ్వు కాదు. ఆయన ఎంత స్వచ్ఛంగా నిండుగా నవ్వుతారు నాకు బాగా తెలుసు. కృత్రిమంగా మభ్యపెట్టేట్లుంది ఆ నవ్వు. గొంతు కొద్దిగా బాధతో కంపిస్తుండగా, అబ్బాయి, మన పరమేశ్వరరావు గారికి మా అబ్బాయి ద్వారా 2 రోజుల్లో మీకు 25,000 అందుతాయి, దయచేసి స్వీకరించండి అని తొందరపడి కబురు పంపి పాపం చేశానోయ్ అన్నారు. అర్థం కాక ఆయన ముఖంలోకి గుచ్చి చూశాను. సన్మానంలో దీనబంధు తనకి అందించిన పర్సుని నా ముందుంచి తెరిచి చూడు అన్నట్లుగా చూపుల్ని కదిలించారు. అయోమయంగా చూస్తూ పర్స్ జిప్ తీశాను. అందులో ఏదో లెటర్ ఉంది, తీసి చదువు అన్నట్లుగా తల్లాడించారాయన. లెటర్ని బయటకు తీసి మడతలు విప్పాను. పూజ్యులు, గౌరవనీయులు, పితృ సమానులు శ్రీ శ్రీ శ్రీ మాధవరావు గారికి పాదాభివందనం చేస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ ఈ వాక్యాలు రాస్తున్నాను. సమయానికి డబ్బు చేతికి అందలేదు, ఇస్తామన్నవాళ్లు మోసం చేశారు సార్. అతిథులుగా రావడానికి కూడా కొందరు డబ్బు డిమాండ్ చేయడంతో నాకు 100,000 రూపాయలు ఖర్చయిపోయింది. క్షంత్యముణ్ణి, కాళీ పర్స్ ఇవ్వడం శుభప్రదం కాదు కాబట్టి 1 రూపాయిని ఇందులో ఉంచాను. వీలైనంత త్వరలో దీన్ని తలదన్నే లెవెల్లో మీకు సన్మానాన్ని జరిపించి 100,000 రూపాయలు సమర్పించుకుంటాను. పెద్ద మనసుతో నా పరువును కాపాడి నన్ను ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో దీనబంధు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, చెంపలు అదరసాగాయి, రక్తం ఉడికిపోతోంది. స్పాన్సర్ల నుంచి బాగానే కనెక్షన్లొచ్చాయి దీనబంధుకి. నాకు తెలుసు, పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మాధవరావు గారికి 50,000 రూపాయల పరుసుని దీనబంధు ప్రజెంట్ చేసినట్లుగా ప్రచారం జరిగిపోయింది. రాస్కెల్ దీనబంధుగాడు అంటూ పళ్ళు కొరుకుతూ నేను ఆవేశంగా లేవబోతుంటే మాధవరావు గారి చెయ్యి నా మీద పడింది. మర్చిపోనాయనా, పొరపాటును కూడా ఈ విషయం ఇక అతని దగ్గర ఎత్తకు. మళ్ళీ నాకు సన్మానం అనే మాట ఎప్పుడూ తలపెట్టకు అన్నారు విరక్తితో కూడిన నవ్వుతో. దోషిగా తలవంచుకున్నాను. నాలుకలు చాచిన మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెప్ప వాల్చకుండా ఆ మంటల్ని చూస్తున్నాను. నిన్న రాత్రి మాధవరావు గారు మరణించారని తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా విచిత్రంగా నా కళ్ళల్లో 1 చుక్క నీరు కూడా రాలేదు. నేను రాతి మనిషినా? మాధవరావు గారి మీద నాకున్న అభిమానం అంతా నటన, లేక ఆయన మరణం నాకు నిజమైన

0: అతని కలిగించడం లేదా? నా ప్రక్కన దీనబంధ మాత్రం బోరుబోరున విలిపిస్తున్నాడు. అతన్ని, కళ్ళు తుడుచుకుంటున్న ఇతరుల్ని, రాయిలా నిలబడ్డా నన్ను వివిధ యాంగిల్స్లో కెమెరామెన్ వీడియో తీస్తూనే ఉన్నాడు. కొరకంచులుగా మిగిలిన కట్టె ముక్కల్ని, బూడిదని చూస్తుండగా నా పెదాల మీద వేదాంతంతో కూడిన నవ్వొకటి ఓ క్షణం లాస్యం చేసి మాయమైంది. ఇంటికి చేరాను. స్నానం చేసి టీవీ ఆన్ చేశాను. టీవీలో మాధవరావు గారి అంత్యక్రియలు చూపిస్తున్నారు. ఉలిక్కిపడ్డాను. అదంతా దీనబంధు తరపున వీడియోగ్రాఫర్ తీసింది. బోరున ఏడుస్తున్న దీనబంధు, కళ్ళు తుడుచుకుంటున్న కొద్దిమంది జేవరించిన ముఖంతో రాతి బొమ్మలా నిలబడి ఉన్న నేను. ఆ ఛానల్ యాంకర్ మాధవరావు గారి గురించి చాలా ఉత్సాహంగా ధారాళంగా మాట్లాడేస్తుంది. ఆయన ఆఖరి మజిలి ఎంత దీనస్థితిలో జరిగింది వర్ణిస్తోంది. కడుపులో దేవుతున్నట్లు అనిపించింది నాకు. అన్నింటినీ మించిన బాధ. ఆ యాంకర్ కీర్తిశేషులు మాధవరావు గారికి అత్యంత ఆత్మీయుడు. అనునిత్యం ఆయన్ని అంటిపెట్టుకునే ఉండి సేవలు చేసుకున్న ప్రియ శిష్యుడు. వారి కుటుంబాన్ని అనేక సందర్భాల్లో కష్టాల నుంచి కాపాడి నేటికీ ఆ కుటుంబానికి వెన్నుదనగా నిలబడి ఆయన అంతిమయాత్రకు సాయపడి ఇప్పుడు ఆ మహానుడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపిస్తున్న శ్రీ దీనబంధు గారిని మాధవరావు గారి జీవిత విశేషాలు అడిగి తెలుసుకుందాం అన్నప్పుడు కలగసాగింది. చివరి క్షణం వరకు మాధవరావు గారి ప్రాణాలు కాపాడటానికి తానెంతగా తాపత్రయపడింది ఏడుస్తూ వెక్కుతూ వివరించసాగాడు దీనబంధు. అతను ఎంత గొప్పగా నటిస్తూ చెబుతున్నాడంటే అతను చెబుతున్నదంతా నిజమేనేమోనని నాకే అనిపిస్తోంది. ఆ తర్వాత మాధవరావు గారి జీవిత విశేషాలతో కూడిన రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. దాన్ని ఎన్నో శ్రమధమాదులు కోర్చి దీనబంధు రూపొందించినట్లు చెప్పింది యాంకర్. మాధవరావు గారితో దీనబంధు ఇంటర్వ్యూ కూడా ఉంది. అందులో మతిపోయినట్లయింది నాకు. అసలు నాకు తెలియకుండా మాధవరావు గారిని ఈ దీనబంధు ఎప్పుడు ఇంటర్వ్యూ చేశాడు. అంటే సన్మానం కంటే ముందే ఆయనతో ఇంటర్వ్యూ జరిగిపోయిందన్నమాట. ఆయన్ని సన్మానానికి ఒప్పించడం తన తరం కాక నన్ను ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాను. హలో సార్, నా పేరు ప్రసాద్ అండి. దీనబంధుకి మాధవరావు గారి ఇంటర్వ్యూ సన్మానం మీరే ఏర్పాటు చేశారని తెలిసింది సార్. అసలు ఆయన పెద్దవారైపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, ఎప్పుడైనా పోవచ్చు అని మేమే ఆయన మీద కార్యక్రమం రూపొందించి రెడీ పెట్టుకుందాం అనుకున్నాం సార్. ఈ దీనబంధు సైంధవుల్లా అడ్డుపడ్డాడు. అయిపోయిందేదో అయిపోయింది. సీనియర్ నటులు పరమేశ్వరరావు గారి పరిస్థితి కూడా ఇప్పుడో అప్పుడు అన్నట్లుగా ఉందట కదా సార్. వారితో కూడా మీకు బాగా పరిచయం ఉందట కదా. ఈసారి ఛాన్స్ మాకు ఇప్పించండి సార్. మీరను ఉంచుకోం, తెల్లారాక కెమెరామెన్తో వస్తాం. మీరు మేము పరమేశ్వరరావు గారింటికి. టప్మని ఫోన్ కట్ చేసేసాను. వాళ్ళంతా షాక్కి గురైనట్లుగా ఉంది. గడ్డ కట్టుకుపోయిన నాలోని దుఃఖం వళ్ళును పగిలింది. నా కళ్ళు వర్షిస్తున్నాయి. నీతిని నమ్ముకుని ఎంతటి కష్టానైనా భరిస్తూ జీవితం గడిపిన కళాకారుల జీవితాల మీద స్టేజ్ ప్రోగ్రాంలు, టీవీ ప్రోగ్రాంలు సృష్టించి డబ్బు చేసుకునే ఈ పాపదు కొందరు స్వార్థ రాబందుల బారి నుంచి తప్పించుకోవడానికేనేమో మాధవరావు గారు వెళ్ళిపోయారు. ఎటువంటి భేషజాలకు లొంగకుండా, ప్రచారాలకు తావివ్వకుండా ఇన్ని సంవత్సరాలు గుమ్మనంగా గడుపుకొచ్చిన ఆయన ఈ స్వార్థపరుడి ఎత్తుల్లో పడి వ్రతభంగం చేసుకుని భంగపడ్డేందుకు మనసు చెదిరి మృత్యువుని ఆహ్వానించారేమో. ఈ కళ్ళు స్వార్థపూరిత లోకం నుంచి తప్పించడానికి మృత్యుదేవతే ఆయనకు విముక్తిని ప్రసాదించిందేమో. ఏమో, మృత్యుదేవతని తలుచుకుంటూ అప్రయత్నంగా చేతులు జోడించాను. టీవీ ఛానల్లో ఆర్భాటంగా దీనబంధు ప్రసారం చేయిస్తున్న స్మృత్యంజలి కంటే ఓ మహానుభావుడికి అశ్రుతర్పణంగా నేను సమర్పిస్తున్న మృత్యుంజలి నాకు గొప్పగా అనిపిస్తుండగా స్వేచ్ఛగా నావి కదిలేంతగా నా గుండెల్లో బాధ తీరేంతగా ఏడుస్తుండగా మాధవరావు గారు మృత్యుదేవత వడిలో సేద తీరుతున్న దృశ్యం నా కళ్ల ముందు పటం కడుతోంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మృత్యుంజలి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు టైమ్ లైన్.
0: స్థానిక

జవహర్ పేటలో వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢమాస సారెను మహిళలు ఆదివారం సమర్పించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా సారి తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయంలో అందజేశారు. తొలుత అమ్మవారిని శాకంబరి అలంకరణ చేసి భక్తులు పూజించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రనిధికి బచ్లీపట్నానికి చెందిన పెద్దపూడి సాయి కిరణ్, దేవికారాణి దంపతులు 116 రూపాయలను నగదు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు బద్రాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదం రసీదును అందజేశారు. ఆషాఢమాసం బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం మండలంలోని ఐభీమవరం గ్రామంలోని పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గణేష పూజ, పుణ్యవచనం, పంచగవ్యం, ఋత్విఘరణ, దేవి మండపర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను అర్చకులు గూడూరి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. రాయకుదురులో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజుస్వామి ఆలయంలో ఆషాఢమాస ఆఖరి ఆదివారం కావడంతో అమ్మవార్లకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవార్ల ప్రత్యేక పూల అలంకరణ ఆకట్టుకుంది. రాయకుదురు శివారు జగన్నాథరావుపేటలో అమ్మవార్లకు ఆషాఢసారని మహిళా భక్తులు భారీ ర్యాలీతో తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కోడి శాంతరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఏలూరు సూర్యనారాయణ, ఆలయ ఈవో కొండవీటి రామచంద్రరావు, చింతపల్లి బాలాజీ, దుర్గప్రసాద్, కడలి గంగాధరబాబు, దేవిరెడ్డి పుల్లారావు, జవాది అప్పారావు, వీరవల్లి గోపికృష్ణ, బొక్క సత్యనారాయణ, కడలి దుర్గారావు, పంజా సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పసుమర్తి కనకం పాల్గొని జ్ఞానబోధి చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కనకం మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా భగవంతుణ్ణి అనుభూతి చెందవచ్చని, ప్రతి ఒక్కరూ దైవదర్శనం తర్వాత ప్రసాదాన్ని అందుకుంటారని, స్వేచ్ఛాయుతమైన వలనాలు లేని ఆనందం పొందడమే నిజమైన ప్రసాదమని ధ్యాన సాధన విశిష్టతను తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కెవిడి ప్రసాద్, సీతారామస్వామివారి దేవస్థానం చైర్మన్ కుక్కల వెంకట సత్యనారాయణ, పిరమిడ్ మాస్టర్లు మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్ మోహన్ కుమార్, విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, ఎర్రాయమ్మ, శ్రీదేవి, పద్మావతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక వాసవి శాంతిధామ్లో ఆదివారం మహారాష్టలోని నాందేడ్కు చెందిన భక్తులు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుకొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు 102 ఋషిగోత్ర మందిరంలోని 90 పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం మరకతశిల వాసవీమాతకు అభిషేకాలు చేసి సంకల్ప మందిరంలో దంపతుల పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పదవులు, అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని, సేవరత్న అవార్డు అందుకోవడం మన జిల్లాకే గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్, కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ మొలెటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కురిశెట్టి కాశీ అన్నారు. క్లబ్ సలహా మండలి సభ్యులు కొత్త శ్రీనివాస్, కోడి రామకృష్ణ సేవరత్న అవార్డును అందుకున్న సందర్భంగా ఆదివారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. కారుమూరి సత్యనారాయణమూర్తి, గుండసుమూర్తి, కనగల రామకృష్ణ, మానేపల్లి రవిచిన్నారావు మాట్లాడుతూ గత నెల 23 హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో భీమవరంలో విశిష్ట సేవా తత్పరులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి, డిఎన్ఆర్ కళాశాల కోశాధికారి, మార్నింగ్ కాఫీ క్లబ్ సలహా మండలి సభ్యులు, చిన్మయ మిషన్ కార్యదర్శి కొత్త శ్రీనివాస్, కోడి రామకృష్ణ సేవారత్న అవార్డును అందుకున్నారని అన్నారు. అనంతరం కొత్త శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి నాగేశ్వరరావు, సన్నిధి గుప్తా, కురిశెట్టి నాని, బానిపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారరాజు, కోట్ల ప్రసాద్, చవ్వా భానుమూర్తి, చవ్వా కృష్ణమూర్తి, కంచర్ల భాస్కర్రావు, జోలిరి రాజా, బంగారు ప్రసాద్, బంగారు రాము, కొప్పర్తి అప్పారావు, కురిశెట్టి ప్రభాకర్ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం వన్ టౌన్ ఎస్ఐగా పదవి విరమణ చేసిన సుధాభత్తుల కృష్ణాజీ, అనంతలక్ష్మి దంపతుల అభినందన సత్కార కార్యక్రమం స్థానిక టౌన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయుడు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు విచ్చేసి మాట్లాడుతూ 4 పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ప్రజలు, అధికారుల మన్నలు అందుకున్న కృష్ణాజీ అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు రమేష్, మురళీకృష్ణ, నాగరాజు, కాశీచరణ్, జగదీశ్వరరావు, ఎస్ఐలు కిరణ్ కుమార్, రెహమాన్, రామారావు, వర్మ, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు, సహోద్యోగులు, స్నేహితులు పూలమాలలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాలు, గంజాయి ప్రమాదకరమని, ఇటువంటి చెడు వ్యసనాలకు రైతులు, యువత దూరంగా ఉండాలని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం రైతు బజార్.

లో మత్తు కాదు భవిష్యత్ ముఖ్యమంటూ అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణ్ మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలైన పిల్లల్లో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ సోడిశెట్టి సాయికృష్ణ మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు కదలికలపై కుటుంబ సభ్యులు తరచూ నిఘా అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో చెరకువాడ రంగసాయి, కట్టాసాయి గణేష్, పుట్టా కార్తీక్, సిహెచ్ హర్ష, సాయిరాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పంచారమ్మ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో 10 రోజులు విశేష పూజలు జరుగుతున్నాయి. సోమవారం లోక కళ్యాణార్థం ఉదయం 7:15 ఆరుద్ర నక్షత్రం జలాభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం ఆలయ అభిషేక పండిత్ బమిడిపాటి వెంకన్న, బద్దూరి సూరిబాబు, సుబ్బయ్యల బ్రహ్మత్వల్లు 108 కలశాలతో మహిన్యాసం, రుద్రాభిషేకం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయవు ఉచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ విశాల రామచంద్రరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆరుగొలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో 5-6 తరగతి జూనియర్ ఇంటర్లో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం దుర్గారావు తెలిపారు. 5వ తరగతిలో 10 సీట్లు, 6వ తరగతిలో 1 సీటు, జూనియర్ ఇంటర్ 10వ తరగతిలో 400కు పైగా మార్కులు వచ్చిన వారు ఎంపీసీ గ్రూప్లో 8 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు ఎస్సీ విద్యార్థులు ఈ నెల 10న గురుకులంలో సంప్రదించాలని కోరారు. ధార్మిక సామాజిక పరిషత్ ఆధ్వర్యంలో సూర్య హోమం నిర్వహించారు. ఆదివారం స్థానిక హనుమాన్ కాలనీలో ఉన్న సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 324వ సూర్య హోమం ఘనంగా చేశారు. గత 6 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సూర్యహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పురోహితులు రవీంద్ర బ్రహ్మత్వంలో ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుంచి 11:00 వరకు ఈ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ క్లస్టర్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన ఉత్కంఠభరితమైన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ వివి బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ ప్రసాదరావు, డిఎస్డీఓ ఎస్ఏ అజీజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, సీబీఎస్ఈ అబ్జర్వర్ భూపతిరాజు రామకృష్ణరాజు, సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సాయి కుమారి శంకర్ పాల్గొన్నారు. మండలంలోని మోగల్లు గ్రామానికి చెందిన విద్యార్థి ఎస్ ధరణి ఇటీవల తాడపల్లిగూడలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 1 కిలోమీటర్ రన్నింగ్ రేస్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మండలంలోని గొరగనముడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు వేగస్న పార్వతి కృష్ణకుమారి విద్యార్థికి అవసరమయ్యే క్రీడా సామాగ్రికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కోచ్ వను వెంకటేష్ కు ఎంపీటీసీకి విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు.

నీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: σε περικυλάμε σπινοτή.
1: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gall stones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పొట్టిప్లేటర్ చిత్రం నుంచి ఒక పాట విన్నారు కదా. తర్వాత పాట స్టార్ డైరెక్టర్ బిఎన్ రెడ్డి దర్శకత్వంలో 1967 విడుదలైన హిట్ సినిమా రంగుల రాట్నం. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నిక చేయబడిన ఈ సినిమా నుండి ఘంటసాల బృందం గానం చేసిన ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం పాట వింటారు. పాట సాహిత్యం భుజంగరాయ శర్మ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. రామ్మోహన్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ తొలిసారిగా నటించారు. మరి పాట విందామా?

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: కార్యక్రమంలో చివరిగా ప్రముఖ తెలుగు సినిమా దర్శకులుగా పరిచయం అయిన కేఎస్ఆర్ దాస్ కు ఈ చిత్రం తొలి చిత్రం. అదే లోగుట్టు పేరు పెరుమాళ్ల కెరుక. శోభన్ బాబు, రాజశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల, సుశీల ఆలపించిన ఇలాగే ఇలాగే ఉండని పాట వింటారు. రచన వీటూరి, సంగీతం సత్యం. 1966 విడుదలైన ఈ చిత్రంలోని పాట విని ఆనందించండి. ఈ నటి ఆణిముచ్చల కార్యక్రమం ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముచ్చల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మన ప్రోగ్రాంలో మహిళల విజయాలు, వారి ప్రతిభతో పాటు ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు, వంటలు, ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా మీతో పంచుకోబోతున్నాను. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందాం. విద్యార్థులకు మార్గదర్శిగా ఓ లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం కష్టపడితే ఆలస్యమైన విజయం తప్పక వరిస్తుంది. డాక్టర్ వెంకటలక్ష్మి గారి ప్రయాణమే ఇందుకు ఉదాహరణ. ఈమె ఎవరు, ఏం సాధించారో తెలుసుకుందాం. కలల్ని సాకారం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. కొన్నిసార్లు అపజయాలు తలపడుతుంటాయి, మధ్యలో చిన్న చిన్న విషయాలు పలకరిస్తుంటాయి. వాటికి తృప్తిపడి గమ్యాన్ని వదిలిపెడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయా అని తర్వాత పశ్చాత్తాప పడుతుంటారు. ఈమెది జనగామ జిల్లా దేవరప్పుల మండలంలోని గొల్లపల్లి. అమ్మ పూలమ్మ, నాన్న వెంకటరెడ్డి, ప్రైవేట్ ఉద్యోగి. వీళ్ళకి నలుగురు సంతానం. వాళ్లలో రెండో వారే వెంకటలక్ష్మి గారు. నాన్న జీతమే నా జీవనాధారం. ఓ పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇది మారాలంటే చదువుకొని మీ మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అనేవారు నాన్నగారు. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, కానీ 10 పూర్తయ్యాక పై చదువులు చదివితే స్తోమత లేదన్నారు. నేను, అన్నయ్య ట్యూషన్లు చెబుతూ ఇంటర్ పూర్తి చేశాం. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాను. అక్కడ కూడా ఉదయం తరగతులకు హాజరై సాయంత్రం

0: ట్యూషన్లు చెప్పేదాన్ని. అలా బీఏ ఎంపీసీ పూర్తి చేశా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్, అదే యూనివర్సిటీలో యూసీజీ సిఎస్ఐఆర్ స్కాలర్షిప్తో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి పట్టాలను అందుకున్నాను. మరి ఈ క్రమంలో ఎన్నో అడ్డంకుల్ని దాటుకున్నాను. ప్రొఫెసర్ అవ్వాలని అన్నయ్య బీఈడి రాసి టీచర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. నేను రాశాను, పాస్ అయ్యాను కూడా. రెండుసార్లు దీనిలో ఉత్తీర్ణత సంపాదించాను. కానీ నా కళ ప్రొఫెసర్ కావాలని, అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. 2001లో నిర్మల్ జిల్లా లోకేశ్వరానికి చెందిన మనోహర్ రెడ్డితో వివాహమైంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళయ్యాక ఆయన ప్రోత్సాహము తోడయింది. దాంతో 2007లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నా కెరియర్ ను ప్రారంభించాను. ఇప్పటి తరం విద్యార్థులలో సైన్స్ గ్రూప్స్ మీద ఆసక్తి చూపించేవారు చాలా తగ్గిపోతున్నారు. సరైన విధంగా ఉపయోగించుకోవాలి కానీ తొందరగా కెరియర్ లో స్థిరపడే అవకాశం ఉన్న గ్రూప్ ఇవన్నీ. నా దగ్గర చదువుకునే విద్యార్థులందరికీ అదే చెబుతుంటాను. వాళ్ళ ఆసక్తి మేరకు పరిశోధనలపై ప్రోత్సహిస్తుంటాను. వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 7 పిహెచ్డి పట్టాను పొందారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. ఎథ్నిక్ ఫ్యూజన్ డెకార్, ఆధునిక ప్లాట్లలో సైతం మన మూలలను వెతుక్కునే ప్రయత్నమే ఈ ఎథ్నిక్ ఫ్యూజన్. పాశ్చాత్య శైలి సోఫాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ మన భారతీయ కలకండాలను జోడించడం ద్వారా ఒక విలక్షణమైన అందం వస్తుంది. చేనేత టెక్స్టైల్స్, హోమ్ డెకర్ లో ఇప్పుడు మన దేశీ చేనేతలను ప్రాధాన్యం పెరిగింది. కలంకారీ ప్రింట్స్ ఉన్న కుషన్లు, ఇక్కత్ రగ్గులు, రాజస్థానీ జరోకా స్టైల్ మిర్రర్స్ ఇంటికి సాంప్రదాయబద్ధమైన హంగును తెస్తాయి. సోఫా పక్కన ఒక పాతకాలపు చెక్క కుర్చీ లేదా ఉయ్యాల వేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది. ఇత్తడి రాగి వస్తువులు, అమ్మమ్మల కాలం నాటి ఇత్తడి గంగాలాలు, దీపపు కుందులు విగ్రహాలను పాలిష్ చేయించి లివింగ్ రూమ్ లో అందంగా అమర్చుతున్నారు. ముఖ్యంగా ఉరుల పాత్రలో నీళ్లు పోసి అందులో పూరేకులు, తేలియాడే దీపాలు పెట్టడం వల్ల ఇంటికి ప్రశాంతతతో పాటు ఐశ్వర్యవంతమైన లుక్ కూడా వస్తుంది. టెర్రకోట మట్టి కలలు, ప్లాస్టిక్ వస్తువులను పక్కన పెట్టి మట్టితో చేసిన కలకండాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ ట్రెండ్ లో భాగం. గోడలపై కొండపల్లి బొమ్మలు లేదా నిర్మల్ పెయింటింగ్స్ పెట్టడం, టేబుల్స్ మీద మట్టితో చేసిన డెకర్ పీసులు ఉంచడం వల్ల ఇల్లు సహజంగా కనిపిస్తుంది. ఇది కేవలం అలంకరణం మాత్రమే కాదు, మన కళాకారులను ప్రోత్సహించే ఒక చక్కని మార్గం కూడా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.
1: ఉయ్యాలైన జంపా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సిపి కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8866558773
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ ఉన్నత చదువు విదేశాల్లో ఉద్యోగం అర్థం చేసుకునే తల్లిదండ్రులు భర్త హాయిగా గడిచిపోతున్న జీవితం మరి ఇప్పుడు అందాల పోటీలెందుకు అన్నదే చాలామంది ప్రశ్న ఇది తన కళ పెళ్ళైతేనేం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారు మరికొంతమంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నారు అలా చేసిన ప్రయత్నమే సుస్మిత సోమిరెడ్డిని మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్ విజేతని చేసిందట మరి మడమ నొప్పితోనే ర్యాంప్ పై వాక్ చేసిందట మరి ఆమె గురించి తెలుసుకుందాం మహిళలు ఎదగడానికి ఆకాశమే హద్దు దాన్ని గుర్తించకుండా గిరగేసుకొని ఉండిపోతే మనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కడం చాలా కష్టం మాది రాజమహేంద్రవరం నేనిక్కడే 10 వరకు చదువుకున్నాను తర్వాత నాన్న ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళాము అక్కడే ఇంటర్ చదివాను అదయ్యాక మళ్ళీ సొంతూరు వచ్చి గైట్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఆ సమయంలో అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉన్నప్పటికీ చదువు మీదే దృష్టి పెట్టి కాలేజీ టాపర్గా నిలిచాను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేసేటప్పుడు పెళ్ళైంది మా వారు అమెరికాలో ఉండటంతో నేను అక్కడికే వెళ్ళిపోయాను నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను చివరి నిమిషంలో ఓసారి ఆఫీసులో ఉన్నప్పుడు మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్ పోటీల గురించి తెలుసుకున్నాను అందులో పాల్గొనాలని బాగా అనిపించింది అనారోగ్య సమస్యలు ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా ముందడుగు వేయడానికి సంకోచించాను అమ్మా నాన్నలు మా వారు ప్రోత్సహించడంతో ఎన్నో తర్జన భర్జనల తర్వాత చివరి క్షణంలో దరఖాస్తు చేశాను గెలిచినా ఓడినా ఓ మంచి అనుభవం మిగులుతుందని అనుకున్నాను నాకు ప్రత్యేకంగా కోచ్ లేరు అంతకుముందు ఎన్నడూ ర్యాంపులపై నడిచిన అనుభవమూ లేదు పైగా డిస్క్ హెర్మియేషన్ సమస్య

సమస్యల వల్ల మడమ నొప్పితో నడవలేని పరిస్థితి. అయినా సరే ర్యాంప్ వాక్, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్ తదితర విభాగాల్లో ప్రతిభ చూప, గృహహింస, స్త్రీ స్వేచ్ఛ తదితర ప్రశ్నలకు బదులిచ్చి విజేతగా నిలిచి కిరీటం అందుకున్నాను. మెసస్ న్యూయార్క్ గర్ రొమ్ము క్యాన్సర్పై జరిగే అవగాహన సదస్సులు, ర్యాలీల్లో పాల్గొంటూ మహిళల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నాను. ఈ విజయం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో టాప్ డిజైనర్లు తయారు చేసిన దుస్తులను వేదికపై ప్రదర్శించే అవకాశం కలిగించింది. ఈ అందాల కిరీటం నా బాధ్యతనే కాదు, మహిళా సాధి కారత దిశగా కృషి చేయాలన్న ఆలోచనని కలిగించింది. చిన్నవే కానీ చిరునవ్వు తెప్పిస్తాయి. కెరియర్ లో ఉన్నత స్థానాలే లక్ష్యంగా పెట్టుకుని ఉరుకులు పరుగులతో రోజంతా గడిచిపోతుంది. దీని మధ్యలో వ్యక్తిగత జీవితానికి చోటు లేకుండా పోతుంది. అందుకే భార్యాభర్తల బంధం నానాటికి బీటీలు వారుతుంది. వీటన్నిటికీ మైక్రోమాన్స్ విధానాన్నే పరిష్కారమంటున్నారు నిపుణులు. మైక్రోమాన్స్ ఇదేంటి అనుకోకండి, మైక్రో అంటే చిన్న, రొమాన్స్లో మాన్స్ కలిపి ఇలా పేరొచ్చింది. భార్యాభర్తల బంధం దృఢంగా ఉండటానికి ఇప్పటి తరానికి ఇది చాలా అవసరమవుతుందట. మరి ఎదుటి వ్యక్తిని మనం ఎంత ప్రేమిస్తున్నామో చెబితేనే కదా తెలిసేది. అందుకే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ చిన్న పలకరింపు, మధ్యాహ్నం లంచ్ అయిందా అంటూ ఒక చిన్న మెసేజ్, మంచి దుస్తులు వేసుకున్నప్పుడు బాగున్నావు అంటూ చిన్న ప్రశంస ఇవ్వడం, పని అయ్యాక వీలుంటే కలిసి వెళ్దామని చెప్పడం, ఇంటికి చేరుకున్నాక కలిసి వండటం, తినడం, ఇవి సరిపోవా? ఇరువురి మధ్య ఉన్న దూరాన్ని పూరించడానికి, అవతలి వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పడానికి. మైక్రోమాన్స్ ట్రెండ్ కూడా ఇదే చెబుతుంది. పైగా ఈ చిన్న చిన్న పలకరింపులే అవతలి వారికి ఒత్తిడిని దూరం చేసే సాధనలు కూడా అవుతాయని చెప్తుంది. మరి ఇప్పటి వరకు మహిళల విజయాలు, ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం కదా. మరి ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన భాగానికి వెళ్దాం. ఈ రోజు మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే బేసిక్ ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మరి ఈ రుచికరమైన రెసిపీని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. బేసిక్ ఐస్ క్రీమ్ ముందుగా కావాల్సినవి: పాలు 1/2 లీటరు, కార్న్ఫ్లోర్ 1.5 టేబుల్ స్పూన్లు, జిఎంఎస్ పౌడరు, గ్లిజరాయిల్ మోనోస్టియోరేట్ 1.5 టేబుల్ స్పూన్లు, సిఎంసి కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్ చిటికెడు. ఇవి బేకరీ షాపుల్లో కానీ ఫుడ్ స్టోర్స్లో కానీ దొరుకుతుంటాయి. పంచదార 8 టేబుల్ స్పూన్లు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం: కాసిని చల్లని పాలల్లో కార్న్ఫ్లోర్ వేసి కలపండి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి మిగిలిన పాలు మరిగించాలి. మరిగిన పాలల్లో కార్న్ఫ్లోర్ కలిపిన పాలు పోసి కలపాలి. తర్వాత సిఎంసి జిఎంఎస్ పొడులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పంచదార పాల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పాలు మరిగి చిక్కగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లో వేసి ఫ్రిడ్జర్లో 7-8 గంటల పాటు ఉంచాలి. మిశ్రమం గట్టిపడి ఐస్ క్రీమ్లా తయారయ్యాక బయటకు తీసి బీటర్తో 10 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. దీన్ని మళ్ళీ 7-8 గంటల పాటు ఫ్రీజర్లో పెడితే మరింత మృదువుగా వస్తుంది. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. ఇలానే మరిన్ని ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ తో మళ్ళీ ప్రోగ్రామ్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. నిన్నటి కార్యక్రమంలో మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, వాటి కారణాలు మరియు చికిత్స గురించి అయితే తెలుసుకున్నామండి. ఈ రోజు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, క్లోమంలో క్యాన్సర్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. క్లోమం క్రమేపీ దెబ్బతింటూ దీర్ఘకాలం వేధించే సమస్య క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. కొందరిలో దీనికి ఎటువంటి కారణము కనబడకపోవచ్చు. వీరిలో జన్యుపరమైన అంశాలు, ఇన్ఫెక్షన్లు, మద్యం, పోషక లోపం వంటివన్నీ కలగలిసి సమస్యను తెచ్చిపెడుతుండొచ్చు. ముఖ్యంగా మన దక్షిణ భారతంలో కోస్తా ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో మరీ ఎక్కువగా కనబడుతుందండి. దీన్ని ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. క్లోమనాళాల్లో లోపాలున్న వారికి, అలాగే తరచుగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కు గురవుతున్న వారికి అది దీర్ఘకాలిక సమస్యగా పరిగణించవచ్చు. ఏ కారణంతో వచ్చినా క్లోమంలో చిన్న చిన్న రాళ్ళు ఏర్పడడం, అవి అవరోధంగా తయారవటం వల్ల అప్పుడప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం, పొట్ట ఉబ్బరం

0: ఏన్పులు, కొవ్వు, జీర్ణం కాక మలంలో వెళ్ళిపోతుండడం వంటివి వీరిలో ఎక్కువ. దీని బారిన పడితే బరువు తగ్గిపోతుంటారు. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండదు. మానసిక వికాసం కూడా లోపిస్తుంది. వీరిలో క్లోమనాలం పలుచోట్ల మూసుకుపోవటం వల్ల జీర్ణరసాలు పేగుల్లోకి చేరవు. క్రమేపీ క్లోము గ్రంథి క్షీణించి సన్నబడిపోతుంది. మరోవైపు దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ కారణంగా క్లోమంలో కొంత భాగం గట్టిగా అయిపోవటం, దెబ్బతినటము సహజం. దీంతో జీర్ణరసాలు తగ్గి జీర్ణశక్తి సన్నగిల్లిపోతుంది. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి వాటితో దీన్నైతే గుర్తించవచ్చు. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారికి పరిస్థితిని మెరుగుపరిచేందుకు రకరకాల చికిత్స మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. క్లోమనాళంలో రాళ్ళుండి నాళం దెబ్బతింటే ఆపరేషన్ చేసి రాళ్లను తొలగించి దాన్ని నేరుగా పేగులకు కలుపుతారు. దీనివల్ల క్లోమ స్రావాలు నేరుగా పేగుల్లోకి వెళ్తాయి, జీర్ణశక్తి మెరుగవుతుంది. అయితే చాలా మందిలో ఉండే అపోహ ఏమిటంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే అంతా బాగైపోతుందని. గుర్తించాల్సిన విషయం ఏంటంటే అండి, ఒకసారి క్లోమం దెబ్బతింటే దాన్ని పూర్తిగా సరిచేయడం కష్టం. కాలేయానికి కొంత దెబ్బతిన్నా తిరిగి కోలుకునే శక్తి ఉంటుంది. కానీ క్లోమం అలా కాదు. సమస్య మరింత ముదరకుండా క్లోమం ఇంకా దెబ్బతినకుండా ఆపచ్చు, లేకుంటే కనీసం ఆ ప్రక్రియ వేగంగా జరగకుండా అయినా చేయొచ్చు. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ అంటేనే అది ఇంకా తిరిగి సాధారణ స్థితికి రాదని అర్థం. కాబట్టి దీనికి చేసే చికిత్స అంతా కూడా ఉపశమనం కోసం, దుష్ప్రభావాలు తలెత్తకుండా ఉండటం కోసమే. కాబట్టి వీళ్ళు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే ఉండాలి. ఈ క్రమంలో రాళ్ళు గానీ మూసుకుపోవడం గానీ జరిగితే వైద్యులు దాన్ని సరిచేస్తారు. ఒక్కచోటే మూసుకుపోతే ఆ భాగం తొలగిస్తారు. నీటి తిత్తుల వంటివి వస్తే వాటిని తొలగిస్తారు. తీవ్రమైన నొప్పి వస్తే అందుకు చికిత్స చేస్తారు. ఆల్కహాల్ తాగే వారిలో క్లోమం దెబ్బతిని, కాల్షియం పేరుకొని, నాడులు దెబ్బతిని అప్పుడు నొప్పి మొదలవ్వచ్చు. దీన్నే పెరీ ప్యాంక్రియాటిక్ న్యూరోపతి అంటారు. ఒకసారి నాడులు దెబ్బతినిపోతే అప్పుడు దాన్ని మళ్ళీ చక్కదిద్దడం కూడా కష్టం. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ అంటేనే అది ఇంకా తిరిగి సాధారణ స్థితికి రాదని. కాబట్టి దీనికి చేసే చికిత్స అంతా కూడా కేవలం ఉపశమనం కోసమే అండి. చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేస్తే అంతా బాగైపోతుందని. కానీ ఒకసారి క్లోమం దెబ్బతింటే మాత్రం దాన్ని పూర్తిగా సరిచేయడం కష్టమని గుర్తించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
1: भाइयों और बहनों, सत श्री अकाल, कम एंजॉय द

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఊబకాయలు, మధుమేహులు, మద్యం, పొగ త్రాగేవారు, ట్రైగ్లిసెరైడ్లు ఎక్కువగా ఉండేవారు, వీరందరికీ క్లోమం క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ బాధితులకు ఈ ముప్పు మరి కాస్త ఎక్కువ. సమస్య ఏంటంటే అండి, దీనిలో ప్యాంక్రియాటైటిస్ మూలంగా అప్పటికీ నొప్పి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కారణంగా నొప్పి వచ్చినా దాన్ని పాత నొప్పిగానే నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. సాధారణ సిటీ స్కాన్లో కూడా దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, క్యాన్సర్ ఒకే రకంగా ఉండొచ్చు. కాబట్టి ఎంతో నిశితంగా పరిశీలించడం అయితే ముఖ్యం. అందుకే క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ రోగులను వైద్యులు తరచుగా పరీక్షిస్తుంటారు. అలాగే తీవ్రమైన నొప్పి వచ్చినా, బరువు వేగంగా తగ్గిపోయినా, ఆకలి మందగించడం, అజీర్ణం పెరిగిపోయినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వారికి ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముందే గుర్తిస్తే దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు. క్లోమం క్యాన్సర్ ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువ అని అనుకునేవారు, కానీ ఇప్పుడేమో 30-50 మధ్య వయసులోనూ ఎక్కువగానే కనబడుతోంది. చిన్న వయసులోనే వస్తే ఉధృతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆకలి మందగించడం, బరువు అనూహ్యంగా తగ్గడం, పొట్టలో నొప్పి వంటివి ఉంటే వాటిని లోతుగా చూడాలి. ఇప్పుడు చికిత్స గురించి అయితే తెలుసుకుందామండి. ఒకప్పుడు క్లోమం క్యాన్సర్కు సరైన చికిత్స ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ చుట్టుపక్కల భాగాన్నంతా తొలగించడం వల్ల మంచి ఫలితాలైతే ఉంటున్నాయి. దీన్ని పొట్ట మీద చిన్న రంధ్రాలు పెట్టి దాని ద్వారానే లాప్రోస్కోపీ చేయొచ్చు. క్లోమం తల వైపున క్యాన్సర్ ఉంటే ఆ తల చుట్టుపక్కల ఉండే చిన్న పేగు భాగం, పైత్య రసనాలు, లింఫ్ నాణాలు, జీర్ణాశయంలో కొంత భాగం తీసేస్తారు. దీని పక్కన నుంచే కాలయానికి వెళ్లే పోర్టల్ సిర ఉంటుంది. దీన్ని తీసేసి కృత్రిమ నాళం ఏర్పాటు చేస్తారు. అలాగే క్లోమం తోక భాగంలో క్యాన్సర్ ఉంటే దానికి తోడు ప్లీహం, దాని రక్త కణాలని

చేసేస్తారు. క్లోమం మరియు పైత్యరసం కలిసే చోట వచ్చిన దానికి ఇదే తరహాలో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇందుకు ఆలస్యం, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

0: suryaghar.gov.in.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. సాధారణ స్త్రీలతో పోలిస్తే గర్భిణీ స్త్రీలలో స్వైన్ ఫ్లూ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం 6 రెట్లు ఎక్కువటండి. ఎందుకో తెలుసుకుందాం. కడుపులో కింది నుంచి పిండం పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తులు పైకి నొక్కుంటూ ఉంటాయి. అందువల్ల వీరిలో ఊపిరితిత్తుల సామర్థ్యం మిగతా వారికంటే తక్కువగా ఉంటుంది. పైగా గర్భిణీ స్త్రీలలో ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువ. ఎందుకంటే తల్లికి, కడుపులో పెరిగే బిడ్డకు కూడా ఆక్సిజన్ అందాల్సి ఉంటుంది. అందువల్ల గర్భిణికి ఇలాంటి సమస్యలు వస్తే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటి దుష్ప్రభావాలు చాలానే తలెత్తుతాయి. ఈ శారీరక పరిస్థితులతో పాటు గర్భిణీల్లో సమస్యలు ఎక్కువ కావటానికి కొన్ని అపోహలు కూడా కారణమవుతున్నాయి. 2 రోజులకు మించి ఫ్లూ లక్షణాలుంటే మందులు వాడాలన్నది సూత్రం. కానీ మందులు వాడితే పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో వాటిని గైనకాలజిస్టులు ఇవ్వడం లేదు, వీరు కూడా తీసుకోవడం లేదు. దానివల్ల ఫ్లూ ఇంకా తీవ్రంగా మారుతుంది. అలాగే న్యూమోనియా ఉందా లేదా తెలుసుకోవడానికి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. కానీ గర్భిణీలకు ఎక్స్రే తీస్తే బిడ్డకు ఇబ్బందేమో అని దానికి కూడా దూరంగా ఉంటున్నారు. నిజానికి అవసరమైతే షీల్డ్ పెట్టి ఎక్స్రే తీయొచ్చండి. ఏమైనా ఒకసారి ఫ్లూ అని భావించిన తర్వాత సాధారణ స్త్రీకి ఎటువంటి చికిత్స చేస్తారో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణీకి అలాగే చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. మిగతా జాగ్రత్తలతో పాటు గర్భిణులు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడమే మేలండి. చాలా మంది ఈ సమయంలో రకరకాల వేడుకల పేరుతో పుట్టింటికి, ఇతరత్ర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఈ ప్రయాణాల్లో వైరస్ తేలికగా అంటుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉంటూ చక్కటి నిద్ర, ఆహారం అన్నీ తీసుకోవాలి. ఇంట్లో మరెవరికైనా ఫ్లూ లక్షణాలుంటే వారికి దూరంగా ఉండాలి. చెకప్లకు, ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఓకే లిసనర్స్, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

0: mine. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లోలానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
3: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ప్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవు ఎక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
4: ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులి, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట

0: తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా మందంగా పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ న్యూడిల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్ సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
0: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్ లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతు

0: రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి ఏడు

ఇనాక్యులన్ ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులన్ ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్ జ్వరం,

ఉప్పు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் ஃப்ரெண்ட்ஸ், குட் ஆஃப்டர்நூன். ஏంటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారా? ఓకే లిజనర్స్, మరినాటి మన కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాలను తెలుసుకుందామా? సరే, ముందు ఏక కణ జీవుల గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ ప్రోటీన్స్ విస్తారంగా అభివృద్ధి జరిగి ఏక కణ జీవులుగా పరిణతి చెందుతాయి. ఇక్కడ న్యూక్లియర్ ప్రోటీన్స్ అంటే వైరస్ అని అర్థం. బ్యాక్టీరియాలు ఇంకా ఇతర ప్రోటోజోవా వర్గానికి చెందిన అనేకానేక జీవరాశులు అభివృద్ధి చెందాయి. జీవులు జంతు వృక్షాలుగా విభజన చెందడం ప్రారంభమైంది. నిర్దిష్ట ఆకృతి గల వాటిగా జీవులు రూపుదిద్దుకున్నాయి. ఆల్గే లాంటి నాచు మొక్క జీవులు ప్రాదుర్భవించాయి. ఇదంతా ఏ సినిమారీలు లాగానో నిమిషాల మీద జరిగిపోలేదు. అయితే దాదాపు 300 కోట్ల సంవత్సరాల కాలం పాటు సాగిన ప్రకృతి కేళిలో ఈ మార్పులు జరిగి నూతన జీవజాతులు అనేవి జనించాయి. నేటికి 350 కోట్ల సంవత్సరాల నాడు పిండ రూపంలో ఉదయించిన ప్రాణి నిర్దిష్ట ఆకారం గల ఏకకణ జీవులుగా ఆవిర్భవించి విస్తరించడానికి దాదాపు 300 కోట్ల సంవత్సరాల కాలం పట్టిందన్నమాట. అంటే నేటికి 50 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రోటోజోవా జాతులు, ఇవి తప్ప మరే జీవజాతులు ఈ భూమి మీద లేనేలేవన్నమాట. ఇక రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ భూగోళాన్ని మహా గొప్పగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తే ఏ 200 సంవత్సరాలు పాలించి ఉంటుంది. కాని ఈ ఏకకణ జీవజాతులు ఈ భూగోళంపై 300 కోట్ల సంవత్సరాలు తమ ఆధిపత్యం చెలాయించాలంటే అతిశయోక్తి కాదు. ఇక ఏకకణ జీవి దీని యొక్క జీవనం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏకకణ జీవుల జీవన యాత్ర ముందుగా వృక్షాల రూపంగానే ప్రారంభమైంది. ఎందుకంటే అవి స్వయం పోషకాలు కాబట్టి. న్యూక్లియర్ ప్రోటీన్లు వృక్ష జంతు జాతులకు వేటికి చెందని రూపాలు మాత్రమే. అయితే కాలక్రమంతో ఈ న్యూక్లియర్ ప్రోటీన్లు కొన్ని ఇతర సేంద్రియ పదార్థాలను కూడా తీసుకుని ఒక కణ అంటే సెల్ రూపాన్ని పొందాయన్నమాట. ఈ కణాలు దేనికదే విడివిడిగా ఉండేవి. అయితే ఈ ఏకకణ జీవి బతికి బట్టకట్టడానికి ఆహారం ఏది? వెచ్చని సాగరాలలో తెట్టలా తేలియాడే ఈ కణాలకు ఆహారం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎటు చూసినా అగాధ జలనిధి. ఈ అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యాలున్నట్లు ఈ అగాధ జలనిధిలోని జలాన్ని ఆహారంగా తీసుకుని మనుగడను ప్రారంభించాయి. ఇక నీటితో పాటు దానితో కరిగి ఉన్న కార్బన్ డయాక్సైడ్ను కూడా అవి గ్రహించాయి. ఈ క్రమంలో ఆ ఏకకణంలో క్లోరోఫిల్ అంటే పత్రహరిత అనేది ఏర్పడింది. ఇదెలా ఏర్పడిందనే అనుమానం అవసరం లేదు. అయితే కణంలో ప్రోటీన్లు అనేవి ఉంటాయి. మరి వాటికి ఒక మెగ్నీషియం అణువు వచ్చి సంయోగం చెందితే చాలు, అదే క్లోరోఫిల్గా మార్పు చెందుతుంది. ఈ ఏకకణంలో ఎప్పుడైతే క్లోరోఫిల్ వచ్చి చేరిందో అప్పుడే ఇక అది స్వయం పోషక జీవిగా జీవనం సాగించడం ప్రారంభిస్తుంది.

ఇవే ఆల్గే జీవులు అన్నమాట. ఈ జీవులు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోవడమే కాక జరగబోయే సుదీర్ఘ జీవ పరిమాణానికి జంతు జాతులకు ఊపిరి పోసాయి. అంటే ఈ ఆల్గే జీవులే తొలిగా వాతావరణంలో ఆక్సిజన్ని ఒక ప్రత్యేక వాయువుగా వేరు చేశాయన్నమాట. ఇక మన వాళ్ళు క్షీర నీర న్యాయం అంటారు చూడండి, అలాగన్నమాట. హంసలకు నీళ్లు కలిపిన పాలు పెడితే అవి వాటిలోని పాలనే తాగి నీటిని ప్రత్యేకంగా వేరు చేస్తాయట. అది నిజం కాకపోయినా ఈ ఆల్గే హంసలు నీటిని, ఇక నీరంటే హైడ్రోజన్ ఆక్సిజన్లు కలువగా ఏర్పడితే కదా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఆక్సిజన్ కలువగా ఏర్పడినది, వీటిని గ్రహించి క్లోరోఫిల్లోకి చేర్చి అక్కడ చర్య జరిపించి తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుని మిగిలిన దాన్ని నీరుగా ఆక్సిజన్గా వేరు చేసి విడుదల చేస్తాయట. ఈ పద్ధతి ప్రకారమే దీని ఈక్వేషన్లో చూస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు కలిస్తే చక్కెర ప్లస్ నీరు ప్లస్ ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. ఇక కార్బన్ డైఆక్సైడ్ నీరు కలిసి క్లోరోఫిల్లో చేరి చర్య అనేది జరుపుతాయి. వీటిలో చర్య జరగడానికి కారణం కాంతి, అది సూర్యరశ్మి అన్నమాట. ఇక సూర్యరశ్మి ఉంటేనే ఈ చర్య అనేది జరుగుతుంది. దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. ఈ కాంతి వాటిలో చర్యలు జరగడానికి కారకం. అయితే ఈ చర్యలో కాంతి పాల్గొన్నప్పటికీ అది మాత్రం ఎలాంటి మార్పు చెందదు, అంటే ప్రేరకాలన్నమాట.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
2: ఇక ఈ కాంత్ అనేది కార్బన్ డైఆక్సైడ్ నీటితోటి చర్య జరిపించి తన దారిన తాను పోతుంది. అప్పుడు చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడతాయంటే చక్కెర, నీరు, ఆక్సిజన్లు కదా. మరి ఇంకా వివరంగా చెప్పాలంటే 6 కార్బన్ డైఆక్సైడ్ పరమాణువుల్లో ఉన్న 12 ఆక్సిజన్ పరమాణువులు, 12 నీటి అణువుల్లో ఉన్న 12 ఆక్సిజన్ పరమాణువులు, అంటే ఆ రెండింటిలోని మొత్తం 24 ఆక్సిజన్ పరమాణువులు కిరణజన్య సంయోగ క్రియ అనంతరం చక్కెరలో 6, నీటిలో 6 పరమాణువుల చొప్పున తిరిగి 12 ఆక్సిజన్ పరమాణువులు సంయోగం చెంది మిగిలిన 12 ఆక్సిజన్ పరమాణువులు విడిగా 6 ఆక్సిజన్ అణువులుగా వేరుపడిపోతాయి. ఈ ఆక్సిజన్ వాయువే జంతు జాతుల మనుగడకు మూల విరాట్టు. అంటే జంతువులకు ప్రాణం పోసింది మొక్కలే. అనమాట. ఇక మొక్కలే జీవకోటికి ప్రాణాలు పోసిన దేవతలు. అందుకే మన దేశంలో చెట్లను పూజిస్తూ ఉంటారు. తాటి చెట్టు అంటే పోతురాజు. ఇక పాల చెట్టు అంటే గుర్రాలమ్మ. రావి చెట్టు అంటే అంకమ్మ. వేప చెట్టు మహాలక్ష్మమ్మ. అవునా? అందుకే ఇలాంటి వృక్షాలన్నింటినీ పూజిస్తూ ఉంటారు. ఇక జంతు జీవుల గురించి తెలుసుకుందాం. ఒక పక్క స్వయం పోషకాలైన ఆల్గే వృక్ష జాతులు విస్తారంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వీటిలో కొన్ని పక్క వాటిని తిని బతకడం ప్రారంభించాయి. ఎన్ని రోజులని ఇలా పక్క వాటిని తింటూ ఉంటాయి. ఇవి అయిపోగానే చేసేది లేక ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునేవి. అంటే అటు వృక్ష ధర్మాలు ఇట జంతు ధర్మాలు రెండు సంక్రమించాయన్నమాట. ఇలాంటి 2-in-1 జీవులు సృష్టిలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా యూగ్లినా, క్లామిడోమోనాస్ ఇలాంటి ఏకకణ జీవులు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యుగ్లినాలో జంతు లక్షణాలు ఎక్కువగా ఉండటంతో దాన్ని జంతు ప్రపంచంలో చేర్చారు. ఇక క్లామిడోమోనాస్ లో వృక్ష లక్షణాలు అధికంగా ఉండటంతో దాన్ని వృక్ష సామ్రాజ్యంలో చేర్చారన్నమాట. ఇక వృక్షాలకు లేని ఒక ప్రత్యేక లక్షణం జంతువులకు ఉంది. అది చలనం, అంటే శక్తి అన్నమాట. ఒక చోటు నుండి మరొక చోటుకి చలించకుండా ఆహార సేకరణ సాధ్యం కాదు. అవునా? ఏదే తనంత తానై నీ దరికి రాదు కదా. అందుకే శోధించాలి. శోధించాలంటే ఉన్న చోట నుండి కదలాలి. తప్పదు మరి. మనుగడ కోసం పోరాటం సాగించాలి. ఈ క్రమంలో వాటికి చలనానికి సహాయపడే అంగాలనేవి అవతరించాయి. అయితే ఇక్కడ మరో కొత్త సమస్య. అదేంటి? కదలడానికి శక్తి కావాలి. మరి ఆ ఏకకణ జీవులకు ఆస్థాన పురోహితుడో కులగురువో ఎవ్వరూ లేరు. భగవంతుడిని గూర్చి ఘోర తపస్సు చేసి ఆ శక్తిని పొందు అని సలహాలివ్వడానికి అయితే ఏ తపస్సు చేయకుండానే శక్తిని సాధించాయి. ఇక కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెరలు ఆ శక్తి జనించడానికి మూల కారకాలన్నమాట. జీవుల్లో అవి తీసుకున్న ఆహారం జీర్ణమై చక్కెరగా

జీవ కణంలోని మైటోకాండ్రియాకు చేరుతుందన్నమాట. అక్కడ ఒక గ్లూకోజ్ అణువు ఆమ్లజన సమక్షంలో ఆక్సీకరణం జరిగి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఇలా మూడు రూపాలుగా మారుతుంది. అంటే జీవులు ఈ శక్తితోనే జీవన క్రియలన్నీ జరుపుకుంటాయి. మొక్కలను భక్షించడం ద్వారా దానిలోని చక్కెర అంటే పిండి పదార్థం జీవ పదార్థంలోనికి చేరి జీవుల్లో శక్తి కారకమవుతుంది. 1 గ్రాము అణువు చక్కెర ఆక్సీకరణం చెంది 68.6 కెలోరీల శక్తిని విడుదల చేస్తాయన్నమాట. ఇక శ్వాసక్రియలో శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. తొలి జీవులు చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుకునేవి, అవునా? ఇక అసలు విషయానికి వద్దాం. శక్తిని సంపాదించిన ఏక కణాలు విస్తారంగా చరిస్తూ చలనం, ఆహార సేకరణ, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, పునరుత్పత్తి ఇలాంటి జీవన చర్యలన్నీ ఈ ఏకకణ జీవులు ఒకే ఒక్క కణంలో జరుపుకునేవి. నిరంతర జీవన పోరాటం సాగిస్తూ రాటుతేలి ప్రకృతిపై ఆధిపత్యాన్ని చలాయించడం నేర్చుకున్నాయి. ఇంకా ఎడతెరిపి లేని పరిశ్రమ వల్ల జంతు జీవుల ఆయుర్దాయం క్షీణించినప్పటికీ అవి వృక్ష జాతుల మీద చెప్పలేనంత ఆధిపత్యాన్ని సంపాదించాయన్నమాట. జంతు జాతుల్లో పూర్వజీవులైన ప్రోటోజోవా వర్గం ఏకకణ జీవులకు చెందిందే మరి. ఇక కార్ల్ మార్క్స్ అన్నట ప్రపంచ కార్మికులారా ఏకకండి అని అన్నాడు. ఎందుకు కార్మికులు శ్రామికులు? వారి శ్రమ కారు చాకుగా దోపిడీ చేయబడుతోంది. శ్రమిస్తున్నా ఫలితం లేదు, అందుకే ఏకమై శ్రమ ఫలితాన్ని అనుభవించమన్నాడు. అంటే కలసి ఉంటే కలదు సుఖం అన్నమాట. అలాగే ఒకే కణం అన్ని శ్రమల్ని చేస్తుంది. అలా కాక కొన్ని కణాలు కలిసి శ్రమ చేస్తే శ్రమ ఫలితం దక్కుతుంది, చాకరీ కూడా తగ్గుతుంది, అవునా? ఫలితం పెరుగుతుంది. శ్రమ తగ్గడంతో అలసట తగ్గి ఆయుర్దాయం పెరుగుతుంది. ఇలా ఆలోచించి లాభం కోసం జీవకణాలు కలిసి బహుకణ జీవులుగా అవతరించలేదు కాని ఇలా అవతరించడం వల్ల ఈ లాభం మాత్రం జరిగిందండి. సృష్టి కార్యం మరో అడుగు ముందుకు వేసింది. ఇది ఒక్క జంతు జాతుల్లోనే కాదు, వృక్ష జాతుల్లో కూడా జరిగింది. ఆల్గేల్లో బహుకణ ఆల్గే జీవులనేవి అంతరించాయి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక స్పాంజికలు, ఇవేంటి? జంతువుల్లో స్పాంజికలు అనేవి అవతరించాయి. ఇవి ప్రాథమిక బహుకణ జీవులు. వీటిలో కొన్ని ఏకకణ జీవులు కూడా ఉన్నాయి. శాస్త్ర భాషలో వీటిని పోరిఫెరా వర్గంలోనికి చేర్చారు. ఇవి అభివృద్ధి చెందని బహుకణ జీవులు కాబట్టి వీటిలో ఎలాంటి ఇతర అవయవాలు లేవన్నమాట. ఈ ప్రాథమిక బహుకణ జీవులు ఏకకణ బహుకణ జీవులకు మధ్యస్థమైన జీవులు. ఈ పోరిఫెరా వర్గంలో ఇప్పటి వరకు దాదాపు 5,000 రకాల జాతులు తెలుసుకున్నారు. ఇక మృదు శరీరాలు కల ఈ జీవులు అభివృద్ధి చెంది నేటికి 57 కోట్ల సంవత్సరాలు కావస్తుంది. అంటే ఇప్పటి వరకు, అంటే బహుకణ జీవులు అవతరించి అభివృద్ధి పొందే క్రమం వరకు జరిగిన సృష్టి క్రమం ఈ విధంగా ఉంది. మరి అదెలా అంటారా? 350 కోట్ల సంవత్సరాల నాడు జీవి ఆవిర్భావం చెందింది. ఇంకా వైరస్లు లాంటి న్యూక్లియర్ ప్రోటాన్లు అనేవి ఉద్భవం చెందాయి. అలాగే ఆల్గేల ఆవిర్భావం. ఇక వాతావరణంలో ఆక్సిజన్ అనేది వేరుపడింది. యూగ్లినా, క్లామిడోమోనాస్ లాంటి జీవులు ఆవిర్భావం చెందాయి. ప్రోటోజోవా వర్గం విస్తృత వ్యాప్తి చెందింది. ఇక పోరిఫెరా వర్గం ఆవిర్భవించి అది అభివృద్ధి చెందింది. ఇక వృక్షాలలో బహుకణ జీవులు అనేవి ఆవిర్భవించాయి. మరి ఇప్పటి వరకు ఉద్భవించిన వృక్ష సంపద గాని జంతు సంపద గాని పూర్తిగా సముద్రంలోనే నివసించేవి. జీవం సముద్రాన్ని వదిలి నేల మీదకు చేరి మనుగడను సాగించడానికి ఇంకా 13 కోట్ల సంవత్సరాలు గడవాల్సి ఉంది. అప్పటికి గాని తొలిగా వృక్ష సంపద నేల మీద పాదాన్ని మోపలేదన్నమాట. ఇక భూగోళంపై జరిగిన జీవకోటి పరిణామ దశల్ని వివిధ శ్రేణులుగా విభజించారు. భూమి ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని 6 మహాయుగాలుగా విభజించారు. ఒకటేంటంటే నిర్జీవ దశ. ఇది 450 కోట్ల సంవత్సరాల నుండి 350 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉండేది. రెండవది ఆదిజీవ మహాయుగం, అంటే ఆర్కియోజోయిక్ ఈరా. ఇది 350 కోట్ల సంవత్సరాల నుండి 200 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఇక మూడవది ప్రథమ జీవ మహాయుగం, దీన్నే ప్రోటోరోజాయిక్ ఈరా అని అంటారు. ఇది 200 కోట్ల సంవత్సరాల నుండి

57 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఇక నాలుగవది పురాజీవ మహాయుగం. దీన్ని అంటారంటే పేలియోజోలిక్ ఈరా అని అంటారు. ఇది 57 కోట్ల సంవత్సరాల నుండి 22.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉందన్నమాట. ఐదవది మధ్య జీవ మహాయుగం. దీన్నే మెసోజోయిక్ ఈరా అని అంటారు. ఇది 22.5 కోట్ల సంవత్సరాల నుండి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఇక ఆరవది ఆధునిక జీవ మహాయుగం. దీన్నే సీనోజాయిక్ ఈరా అని అంటారు. ఇది 6.5 కోట్ల సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఇక ఈ మహాయుగాలలో కొన్ని మహాయుగాలుగాను కొన్ని యుగాలుగా, ఈ యుగాలలో కొన్ని యుగాలను తిరిగి శకాలుగా విభజించారు. పురాజీవ మహాయుగాన్ని క్యాంబ్రియన్, ఆర్డోవీసియన్, సైలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరన్, పెర్మియన్ అనే 6 యుగాలుగా విభజించారన్నమాట. ఇక మధ్యజీవ మహాయుగాన్ని ట్రయాసిక్, జురాసిక్, క్రిటేషియస్ అనే 3 యుగాలుగా విభజించారు. ఇక మూడవది ఆధునిక జీవ మహాయుగాన్ని టెర్షియరీ, క్యాటర్నరీ యుగాలుగా విభజించారు. తిరిగి టెర్షియరీ యుగాన్ని ప్యాలియోసీన్, ఇయోసీన్, ఓలిగోసీన్, మయోసీన్ అనే 4 శకాలుగా విభజించారు. ఇక రెండవది అయినటువంటి క్యాటర్నీ యుగాన్ని మరలా ప్లియోసీన్, ప్లీస్టోసీన్, హాలోసీన్ అంటే జీసెన్ అనే 3 శకాలుగా విభజించారు. ఇప్పటి వరకు మనం జరిగిన పరిణామ క్రమంలో 3 మహాయుగాలను దాటి వచ్చేసాం, అవునా? మరి ఈ 4వ మహాయుగమైన పురాజీవ మహాయుగం గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూ.

సెక్టర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిట్టి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఇవాళ మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకోవడానికి నేను మీ ఆర్జే అక్షన్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ

0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. హలో అండి, హలో అండి.
4: హలో,
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: నా పేరు గురుశంకర్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
3: గురుశంకర్ గారు ఎలా ఉన్నారు?
4: చాలా బాగున్నాను మేడం, మీరు ఎలాగున్నారు?
3: నేను కూడా చాలా బాగున్నానండి.
4: ఓకే, థ్యాంక్ యూ మేడం.
3: మరి వాళ్ళ టాపిక్ ఏంటో చెప్పనా అండి?
4: చెప్పండి మేడం.
3: ఇవాళ నేషనల్ లేజీ డే అండి.
4: నేషనల్
3: లేజీ డే, బద్దకస్తుల దినోత్సవం.
4: ఏది మేడం?
3: సోమరిపోతుల దినోత్సవం అండి. బద్దకం, బద్దకం.
4: సోమరిపోతుల దినోత్సవం.
3: అవునండి. మరి మీరు ఏదన్నా పని చేయాలన్నప్పుడు మీకు బద్దకంగా అనిపిస్తుందా అండి?
4: బతకం అంటే ఒక్కొక్కసారి ఒళ్ళు సౌకరించదు మేడం, ఒక్కొక్కసారి బతకం వచ్చేస్తుంది. మేము తిడుతుంటాం పిల్లలను, బతకం బట్టి సత్సనారం లేయిరా నాయన, పని చేయరా పై అని. ఇంత పిల్లలందుకు అంటే ఒళ్ళును సుగ పెట్టకూడదు మేడం, సుగ పెడితే బతకం వచ్చేస్తుంది ఒళ్ళుకు. ఒళ్ళును కష్టపెడుతూనే ఉండాలి, ఆరోగ్యంగా ఉంటారు మేడం.
3: అవునండి.
4: ఎక్కువ కష్టం చేయడము, ఏదైనా చేసుకోవడము చేసుకుంటే మనకు ఒళ్ళు నుంచి బాగుంటుంది మేడం. చెమట కారాలి ఒళ్ళుకు ఎప్పటికైనా సరే.
3: అవునండి.
4: ఒళ్ళుని సుఖ పెడితే బతుకం, పని చేయలేము. ఏదో ఒక జబ్బులు నానాకాలు వస్తుంటాయి మేడం.
3: అవునండి.
4: చేసుకుంటే మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. ఒళ్ళును సుఖ, ఎప్పుడు ఒళ్ళును సుఖ పెట్టకూడదు మేడం. ఏదో ఒకటి చేస్తా ఉంటే ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది.
3: అవునండి.
4: చదువుకోవడం గానీ ఇంకోటి గాని ఏదైనా చేసుకుంటే మంచిగా ఉంటుంది.
3: అవునండి.
4: ఓకే మేడం, ఈరోజు గంగోత్రి మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించండి మేడం. నువ్వు నేను కలిసింటేనే నాకెంతో ఇష్టం, ఆ సాంగ్ వినిపించండి మేడం.
3: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజ్నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్ మైబ్, పుల్పాటి సత్యమ్మ మైబ్నార్ మేడం.
0: సత్యమ్మ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటి విన్నారా అండి?
1: టాపిక్ ఏముంది?
0: ఇవాళ నేషనల్ లేజీ డే అండి. మరి మీకు ఏ పనిలో అయినా బద్ధకంగా అనిపిస్తుందా అండి?
1: బద్ధకం అయితే నాకేం లేకపోయింది మేడం, బాగా చేస్తాం. మా ఇంట్లో ఇద్దరు బద్ధకాలు ఉండు.
0: అవునా అండి?
1: నేనైతే బాగా ఉదయం లేచిన మంచి చేస్తూనే ఉంటాం మేడం పని.
0: అవునా అండి?
1: బద్ధకం అంటే ఇంకేమంతా అనిపించదు, చేయాలి కదా, తప్పదన్నట్లా.
0: అవునా అండి? ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మీ రాజే రాజేశ్వర్లో
0: ఆ మూవీ నుండి
1: నా నవ్వే నీకు తెలియదా అనే పాట ఉంటది మేడం.
0: ఒకసారి మూవీ నేమ్ మళ్ళీ చెప్తారా అండి?
1: హలో, ఉందా మేడం?
0: ఒకసారి మూవీ నేమ్ మళ్ళీ చెప్తారా అండి?
1: శ్రీ రాజే రాజేశ్వరి.
0: ఆ మూవీ నుండి
1: నా నవ్వే నీకు తెలియదా అని ఉంటది మేడం పాట.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుబ్రహ్మణ్యంపురం మొగల్చూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. మేడం, మీరు ఇచ్చిన టాపిక్ విన్నాము. ఒక క్వశ్చన్ మేడం, మీకు నిన్న సండే కదా మేడం, ఈరోజు మళ్ళీ మండే క్లాసులకి వెళ్ళాలంటే కొంచెం లేజీగా ఉంటుందా మేడం?
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారండి.
1: కానీ నేను ఈ విషయంలో సినిమాలో ఒకటి చెప్తాను. ఒకడు డబ్బులు ఇస్తాడనమాట ఒక భద్రస్థుడికి, ఇది ఖర్చు పెట్టుకోవాలంటే బజార్ వెళ్ళాలి, దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి, నాకు డబ్బులు వద్దు అంటాడు మేడం.
0: ఓకే అండి.
1: మాకైతే బద్ధకం లేదు మేడం, ఏ పనులైనా చేసేసుకుంటాం, రేపటి పనులు కూడా బద్దకించకుండా టైం టేబుల్ ప్రకారం చేసుకుంటాం మేడం.
0: సూపర్ అండి. మీరు అసలు
1: మేడం డైలీ కాలర్స్ అందరికి కూడా హాయ్ చెప్తున్నాను.
0: ఓకే
1: మేడం, నేను ఒక పాట అడుగుతాను మేడం. సినిమా పేరు అయితే ఐడియా లేదు, కొంచెం చిన్న పాట పాడతాను, అది వేయగలరా మేడం?
0: చెప్పండి.
1: జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా, నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా. ఆ పాట అండి వాణిజ్య.

0: మోహి భాష ప్రణయం పాడతారు, సినిమా పేరు గుర్తులేదు మేడం.
1: ఓకే అండి, ఉందండి
0: మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిస్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: సూపర్ ఉన్నాం మేడం.
0: అవునా అండి, మరి వాళ్ళ టాపిక్

0: టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఇవాళ టాపిక్ వచ్చేసి నేషనల్ లేజీ డే అండి. బద్ధకస్తుల దినోత్సవం. మరి మీరు ఏ పనులనైనా బద్ధకం చూపిస్తారా అండి?
1: మేము బద్ధకం ఉండ మేడం, రేపటి పని ఈ రోజే ఆలోచించి ఏ టైంకి ఏది చేయాలని చేసేస్తాం. రేపటి పని మొత్తం ఉడబడతాం.
0: అవునా అండి? సూపర్ అండి. మీరు అసలు
1: మేడం మాకు ఆర్ నారాయణమూర్తి సినిమా ఎర్రోడు
0: ఆ మూవీనండి.
1: ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు అని పాట కావాలి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజ్నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు,
0: పుల్లన్న గారు ఎలా ఉన్నారు? నేను చాలా
1: బాగున్నాను మేడం గారు. దేవుడి వల్ల సర్దార్ పాపారాయుడు చిత్రం మేడం గారు.
0: ఆ మూవీనండి.
1: తెల్ల చీర నల్ల కాటుక.
0: ఓకే అండి,
1: చెప్పండి మేడం గారు ఇంకా ఏమేమి విషయాలు?
0: మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: అదే సోమ్యతనం గురించి మేడం గారు.
0: అవునండి.
1: నేను మేడం గారు ప్రశ్న చాలా ఉత్తమంగా ఉంది మేడం గారు.
0: అవునా అండి,
1: ప్రశ్న చాలా బాగుంది.
0: ఓకే అండి,
1: కానీ మనం తల్లిదండ్రులు మనలో సోమ్యతనం రాకూడదు. మనం క్రమశిక్షణ లేడము, క్రమశిక్షణ మన పనుల్లో మనం చూసుకుంటుంటే మన పిల్లలు మేడం గారు
0: చెప్పండి
1: మన పిల్లలు బాగుంటారు మేడం గారు.
0: అవునా అండి,
1: మనలో సోమ్యతనం ఉండకూడదు.
0: అవునండి,
1: ఎవరు పెద్దవాళ్ళలో మన మనం తల్లిదండ్రుల్లో.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారు.
1: మనం సోమ్యులైన మన పిల్లలు కూడా అదే రకంగా అయితా అంటారనమాట.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనింగ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ వాయిస్ వినిపించట్లేదండి. వినిపిస్తుందండి. కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నారండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారండి?
1: లేదు మేడం, వినలేదు. బయట ఉన్నారు. చెప్పండి.
0: ఇవాళ నేషనల్ లేజీ డే అండి, సోమరిపోతుల దినోత్సవం.
1: ఏం మేడం?
0: సోమరిపోతుల దినోత్సవం అండి. మరి మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుందా అండి, ఏదైనా పని చేయాలి, ఏదైనా పని చేయాల్సినప్పుడు బద్ధకంగా అనిపించడం కానీ అలాగా?
1: అలాంటి ఏం జరగలేదు మేడం నాకు.
0: అవునా అండి? మీరు టైం టు టైం అన్ని పనులు చేసేస్తూ ఉంటారా అండి?
1: అలాంటి ఏం జరగలేదు.
0: అవునా అండి? చెప్పండి. మూవీనండి?
1: అనంతకాల గమనములో.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము చాలా బాగున్నామండి.
0: మీ పేరు?
1: భవ్య అండి.
0: భవ్య గారు, ఓకే అండి. వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: లేదండి, వినలేదు.
0: ఓకే అండి, ఇవాళ నేషనల్ లేజీ డే అండి.
1: ఓ,
0: మరి మీరు ఏ పనులు అయినా అలా బద్ధకం చూపిస్తారా అండి?
1: ఉదయం కొంచెం లెగవడానికి బతుకని చూపిస్తుంటానండి.
0: అవునా అండి, ఓకే అండి. ఇంకా ఏ పనులు అయినా చూపిస్తారా అండి అలాగా?
1: లేదండి.
0: ఓకే అండి, మీరు గ్రేట్ అయితే. ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
1: లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో నుంచి టైటిల్ సాంగ్ అండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైటిల్ సాంగ్.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: మేము శ్రీకాకుళం జిల్లా మద్దకుత్తూరు మండలం బైపల్ నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు
1: అమ్మా? మీరు బాగున్నారమ్మా?
0: నేను కూడా చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: అమ్మా, సత్యకాలపు సత్తయ్య చిత్రంలో గంటసేల సుశీల పాడిన నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి అనే పాటను వినిపించాలని కోరుతున్నానమ్మా.
0: చాలా చక్కగా పాడారండి.
1: అమ్మా అమ్మా, మరి మా మిత్రుల పేర్లు కూడా తెలియజేస్తానమ్మా.
0: చెప్పండి.
1: మా మిత్రులు బండారు త్రిమూర్తులు, గుప్తా గారు, మాణిక్యాల వారు గారు, పాలెం పోలయ్య గారు, బాబురావు గారు, రజనీ మేడం గారు, రాజశేఖర్ గారు, రవికుమార్ గారు, మహమ్మద్ ఇనాయత్తుల్లా.

0: గారు, బ్రహ్మయ్య, కస్తూరి, రాముడు, మా మిత్రులందరి పేర్లు చెప్పాలని కోరుతున్నామమ్మా.
1: ఓకే అండి, మీరు కోరుకున్న అందరికి హై చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు నుంచి నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉంది. మీరు బాగున్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగుండాలి చెప్పండి.
0: ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: ఏదో చెప్తున్నారు చెప్పండి.
0: ఇవాళ నేషనల్ లేజీ డే అండి. మరి మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుందా అండి, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు?
1: మనకి ఇష్టమైన పని అనిపిస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది.
0: ఇది కరెక్ట్ గా చెప్పారండి. అసలు
1: అంతే కదా, జనరల్ గా మనం చేసే ఎలా చేయాలి తప్పదు. కొన్ని కొన్ని మనకి నచ్చిన పనులు ఉంటాయి, దానికి కొంచెం మనం అలా డిసైడ్ చేయాల్సి వస్తుంది. అదే మెయిన్.
0: అవునండి.

0: ఏదో అమాయకంగా చెప్తా ఉంటానండి.
1: పర్లేదండి. ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
0: ఇవాళ అండి బాయ్స్ లో పాట అండి.
1: ఆ మూవీ నుండి?
0: అదే అదే అదే అదే నా సాంగ్ ఉంది కదా.
1: ఓకే అండి,
0: సాంగ్ వేయండి. అర్థమైందండి?
1: అర్థమైందండి.
0: సాంగ్ వేయండి.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్ తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ ను ధరించండి. అది మీకు చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్.

సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు తీన్మార్. సో ఈ రోజు తీన్మార్ లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మరి ఈ రోజు తీన్మార్ లో ముందుగా త్రినాథరావు నక్కినా గారి డైరెక్షన్ లో వచ్చిన హలో గురు ప్రేమ కోసమే మూవీలో నుంచి నరేంద్ర గారు ఆలపించిన నేటివ్ ప్లేస్ అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.
3: ఊరు ఊరంటావేటయ్యా పతాక, ఏముంది ఊళ్ళో గొప్ప?
4: ఊళ్ళో ఏముందా,

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: ఇప్పుడు కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో వచ్చిన రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీలో నుంచి అర్జిత్ సింగ్ గారు, జోనితా గాంధీ గారు కలిసి ఆలపించిన వాట్ జుమ్కా అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అతని కోసం ప్లే అవుతుంది. ఇవని ఆనందించండి.

0: ¡Achunca!
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మంచి తెలుగు అండ్ హిందీ సాంగ్ అయితే వినసాం కదండి. ఇప్పుడు బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు చందు మొండేటి గారి డైరెక్షన్ లో వచ్చిన సత్యసాచి మూవీలో నుంచి పృథ్వీ చంద్ర గారు ఆలపించిన నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గయ్యతో అని బ్యూటిఫుల్ సాంగ్ అయితే బిగసం ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. ఓకే లిజనర్స్, అప్పుడు మంచి తెలుగు సంగతి వినసం కదండి. ఇప్పుడు రేమో దిజౌజా గారి డైరెక్షన్ లో వచ్చిన స్ట్రీట్ డాన్సర్ 3D మూవీలో నుంచి గురు రాంధవా గారు, తులసి కుమార్ గారు కలిసి ఆలపించిన లగతి లహో రెడీ అని బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఓకే లిజనర్స్, మంచి తెలుగు అండ్ హిందీ సాంగ్ అయితే వినసం కదండి. ఇప్పుడు బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా మీకోసం ప్లే అవుతుంది. ఇవని ఆనందించండి.
3: Hey yo, this song is dedicated to everyone who missed their friend. This is how it feels.

0: The word friend had an end.
1: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శివ గారి డైరెక్షన్ లో వచ్చిన మిర్చి మూవీలో నుంచి దేవశ్రీ ప్రసాద్ గారు, గీత మాదిరి గారు కలిసి ఆలపించిన డార్లింగ్ ఏ అని బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు సింప్లీ అయిపోతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు అమిత్ జోషి గారు అండ్ ఆరాధన షా గారి డైరెక్షన్ లో వచ్చిన తేరీ బాతో మేసా ఉల్జా జియా మూవీలో నుంచి మెత్రాస్ గారి ఆలపించిన అకియాన్ గులాబ్ అని బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు సంప్లే అవుతుంది. లెట్స్ ఎంజాయ్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఇప్పుడు బ్యూటిఫుల్ తెలుగు అండ్ హిందీ సాంగ్ అయితే వినసాం కదండి. ఇప్పుడు సూపర్ హిట్ తమిళ సాంగ్ కూడా మీకు ప్లే అవుతుంది. లిజనర్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సో లిజనర్స్, ఈ రోజు తేన్మార్లో మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారమయ్యే తేన్మార్లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.